ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసం 11వ రోజు శుక్రవారం నిలయంల సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలందరూ 6 గంటల నుండి 6:05 వరకు

ఈరోజు మన క్షేత్రదర్శిని ప్రయాణం తమిళనాడులోని చిదంబరం వైపు. చిదంబరం అనగానే మన కళ్ళ ముందు ఒక అందమైన దృశ్యం కనిపిస్తుంది కదా. విశాలమైన ఆలయ ప్రాంగణం, ఎత్తైన గోపురాలు, ఆ గోపురాలపై కనిపించే శిల్పాలు, ఇక ఆలయం లోపల ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి. ఇక్కడ శివుడిని నటరాజస్వామిగా తిల్లై కూత్తన్గా కొలుస్తారు. అసలు ఈ ప్రాంతాన్ని పూర్వం తిల్లై అని పిలిచేవారట. తిల్లై చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఈ పేరు వచ్చిందని చెప్తారు. అలా తిల్లైగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం

కాలం గడిచే కొద్దీ చిదంబరంగా మారింది. ఒకప్పుడు తిల్లై వనంగా ఉన్న ఈ ప్రదేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తులు గుర్తించే నటరాజ క్షేత్రంగా నిలిచింది. ఆ తిల్లై నటరాజస్వామిని మనసారా స్మరిస్తూ ముందుగా ఒక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఇంత పెద్ద చిదంబరం ఆలయాన్ని అసలు ఎవరు కట్టారు, ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న మనకు రావడం సహజమే. దీనికి ఒకే ఒక్క పేరు చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ ఆలయం ఒక్క రోజులో ఏర్పడింది కాదు, ఒకే రాజు కట్టించినది కాదు. ఈ ప్రాంతం ఎంతో ప్రాచీనమైన పవిత్ర స్థలంగా ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణం, విస్తరణలు చాలా కాలం పాటు కొనసాగాయి. పల్లవులు, పాండ్యులు, చోళులు, విజయనగర రాజులు, నాయకుల కాలాల్లో ఆలయానికి నిర్మాణాలు, మార్పులు, విస్తరణలు జరిగాయి. అయితే చోళుల కాలంలో చిదంబరానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వచ్చింది. చోళరాజులు నటరాజస్వామిని తమ ఆరాధ్య దైవంగా భావించి ఆలయ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఈరోజు మనం చూస్తున్న చిదంబరం ఒక రాజు నిర్మించిన ఆలయం కంటే ఎన్నో తరాల రాజులు, కళాకారులు, శిల్పులు కలిసి తీర్చిదిద్దిన మహాక్షేత్రమని చెప్పడం సరైనదేమో. అలా శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఆ ఆలయ విశేషాలను మనం ఇంకా తెలుసుకుందాం. ముందుగా ఒక భక్తిగీతాన్ని విందాం.

పరచ్ఛల ధనంజయ స్ఫులింగ భవాని పీత పంచ సాయకం నమన్నిలింప నాయకం లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫు

శ్రోతల్లారా, చిదంబరం ఆలయంలోకి మనం అడుగుపెట్టగానే మన దృష్టిని ఆకర్షించే రూపం నటరాజస్వామి. శివుడిని మనం ఎన్నో రూపాల్లో చూస్తుంటాం కదా, లింగ రూపంలో చూస్తాం, ధ్యానంలో ఉన్న రూపంలో చూస్తాం, కానీ ఇక్కడ మాత్రం నృత్యం చేస్తున్న శివుడిని దర్శిస్తాం. ఒక కాలు పైకి లేపి మరో కాలితో అపస్మార పురుషుడిపై నిలబడి చేతుల్లో డమరుకం అగ్ని ధరించి అభయమిస్తూ ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి. ఈ నృత్యాన్ని ఆనంద తాండవంగా పిలుస్తారు. ఈ రూపంలోనే సృష్టి, స్థితి, లయ వంటి విశ్వ చలనాలను సూచించే తాత్విక భావన ఉందని సంప్రదాయం చెప్తుంది. అందుకే నటరాజస్వామి రూపాన్ని చూస్తే ఒకవైపు నాట్యం కనిపిస్తుంది, మరోవైపు ఆ నాట్యం వెనక ఉన్న విశ్వ రహస్యం గుర్తుకొస్తుంది. అందుకే చిదంబరం అంటే నాట్యానికి ఆధ్యాత్మికతకు విడదీయలేని బంధం. ఆ నాట్యమూర్తిని స్మరిస్తూ ఇప్పుడొక మధురమైన భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, చిదంబరం అనే పేరు వినగానే మరో మాట మనకి గుర్తొస్తుంది. అదే చిదంబర రహస్యం. అసలు ఆ రహస్యం ఏమిటి? చిదంబరం ఆలయంలో నటరాజస్వామిని మనం ఒక రూపంలో దర్శిస్తాం. అదే సమయంలో రూపానికి అతీతమైన ఆకాశతత్వాన్ని సూచించే ప్రత్యేకమైన ఆరాధనా విధానం కూడా ఉంది. అందుకే చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ ఒక అందమైన ఆలోచన ఉంది. మన కళ్లకు కనిపించే దైవరూపం ఒకవైపు, కనిపించని రూపంలేని దైవభావన మరోవైపు. అంటే దేవుడిని ఒక రూపంలో మాత్రమే కాకుండా రూపంలేని తత్వంగా కూడా అనుభవించవచ్చనే భావన. అందుకే చిదంబర రహస్యం గురించి వినగానే ఆసక్తి మాత్రమే కాదు, మనలో ఒక ఆలోచన

ఆలోచన కూడా మొదలవుతుంది. మన కళ్ళకి కనిపించినది కూడా నిజంగా ఉందా, దానికి కూడా ఒక ఉనికి ఉందా, ఇలాంటి ఆలోచనలను మనలో కలిగించే క్షేత్రమే చిదంబరం. ఆకాశతత్వాన్ని ప్రతిబింబించే నటరాజస్వామిని స్మరిస్తూ ఒక భక్తిగీతాన్ని విందాం.

అప్పుడు స్వామివారి దర్శనమైపోయిందని వెంటనే బయటికొచ్చేయకుండా కొంచెం ఆగి ఆ గోపురాలను చూడండి. ఎత్తైన గోపురాలు, వాటిపై వరుసగా కనిపించే శిల్పాలు. ఒక్కో శిల్పాన్ని చూస్తుంటే రాతికి కూడా ప్రాణం వచ్చిందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా నృత్య భంగిమలకి సంబంధించిన శిల్పాలు చిదంబరం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. భరతనాట్యంలోని 108 కరణాలకి సంబంధించిన శిల్పాలు ఆలయ గోపురాలపై కనిపిస్తాయి. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు గర్భగుడిలో స్వయంగా నాట్యమూర్తిగా ఉన్న నటరాజస్వామి, మరోవైపు ఆలయ గోపురాలపై నాట్య భంగిమలు. అంటే ఈ క్షేత్రంలో నాట్యం కేవలం ఒక కళ కాదు, ఆలయ నిర్మాణంలోనూ ఆరాధనలోనూ ఒక భాగంగా కనిపిస్తుంది. రాతిలో చెక్కిన ఆ నాట్య భంగిమలను చూస్తూ మన పూర్వీకుల కళా ప్రతిభను తలుచుకోకుండా ఉండలేం కదా. ఆ కళా వైభవాన్ని మనసులో ఊహించుకుంటూ ఇప్పుడొక మధురమైన పాట విందాం.

శ్రోతల్లారా, చిదంబరం ఆలయంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇక్కడ స్వామివారికి సంబంధించిన 5 సభలున్నాయి. చిత్సభ, కనకసభ, నృత్యసభ, దేవసభ, రాజసభ. వాటిలో చిత్సభ, కనకసభలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తున్న రూపం మనకి ఈ క్షేత్రంలో కనిపించే ప్రధాన ఆకర్షణ. ఇక చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఆకాశతత్వానికి ప్రతీకగా భావించబడటం మరో ప్రత్యేకత. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, శివుడే ప్రధాన దైవంగా ఉన్న ఈ ఆలయ సముదాయంలో గోవిందరాజ పెరుమాళ్ళకి కూడా ప్రత్యేక సన్నిధి ఉంది. అంటే శివ సంప్రదాయంతో పాటు వైష్ణవ సంప్రదాయానికి ఇక్కడ స్థానం కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలను తనలో దాచుకున్న క్షేత్రం చిదంబరం. ఆ నటరాజస్వామి గోవిందరాజ పెరుమాళ్ళని స్మరిస్తూ ఇప్పుడు ఒక భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఈరోజు మన క్షేత్రదర్శిని ప్రయాణంలో చిదంబరం గురించి తెలుసుకున్నాం కదా. ఒకప్పుడు తిల్లై వనంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం, తరతరాలుగా సాగిన ఆలయ నిర్మాణాలు, చోళుల కాలంలో పొందిన విశేష ప్రాధాన్యత, తర్వాత పాండ్యులు, విజయనగరులు, నాయకుల కాలంలో జరిగిన అభివృద్ధి, ఆకాశతత్వాన్ని సూచించే పంచభూత క్షేత్రం, ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి, గోపురాలపై కనిపించే నృత్య శిల్పాలు, ఇవన్నీ కలిపి చూస్తే చిదంబరం ఒక ఆలయం మాత్రమే కాదు, మన ముందే నిలిచిన ఎన్నో శతాబ్దాల కథల అనిపిస్తుంది. రాజులు మారారు, కాలం మారింది, ఎన్నో తరాలు గడిచాయి, కానీ నటరాజస్వామి సన్నిధిలో భక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. అందుకే చిదంబరం మనకి ఒక విషయం గుర్తు చేస్తుంది, కాలం ఎంత మారినా కళ, భక్తి, ఆధ్యాత్మికత కలిసి నిర్మించిన క్షేత్రాల కథ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ తిల్లై నటరాజస్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ నటరాజస్వామిని మనసారా స్మరిస్తూ మధురమైన భక్తిగీతాన్ని విందాం.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 08.

0: మను జనరంజని.
1: గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 FM. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని హెల్దీ థాట్స్, హ్యాపీ వైబ్స్, టేస్టీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. సో న్యూ మార్నింగ్, న్యూ ఎనర్జీ. అండ్ ఈరోజు మన హెల్దీ మార్నింగ్లో మనందరికీ చాలా ఫెమిలియర్ అయిన ఒక హెల్దీ టాపిక్, అదేంటి అనుకుంటున్నారా? అదేంటంటే ఫ్రూట్స్. ఎస్, మన ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే కనిపించే ఫ్రూట్స్, కానీ వాటిని మనం డైలీ డైట్లో ఎంత రెగ్యులర్గా తీసుకుంటున్నాం అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అంటే కేవలం స్వీట్గా టేస్టీగా ఉండేవి మాత్రమే కాదు, మన బాడీకి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా ఇస్తాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, మధ్యలో ఆకలిగా అనిపించినప్పుడు స్నాక్గా తినొచ్చు, లేదంటే లంచ్ తర్వాత కూడా తీసుకోవచ్చు. అంటే పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, మన రోజులో ఒక చిన్న ప్లేస్ని ఫ్రూట్స్కి ఇచ్చేస్తే చాలు. మరి ఒకరోజు యాపిల్, ఇంకో రోజు బనానా, తర్వాత గువావా, పపాయ, ఆరెంజ్, ఇలా వెరైటీ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తే మన ఫుడ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది, న్యూట్రిషన్ కూడా బాగుంటుంది. సో లిజనర్స్, ఫ్రూట్స్ని అకేషనల్ ట్రీట్లా కాకుండా డైలీ హ్యాబిట్లా చేసుకుందాం. మరి ఈ హెల్దీ థాట్తో ఇప్పుడు మీ మార్నింగ్ని ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడానికి అనేది బ్యూటిఫుల్ మెలడీస్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: Welcome back, dear listeners. Okay, fruit ni daily alagi tinadam bore kodutunda? No problem, listeners. Fruits ni enjoy cheyadaniki chala ways unnai. Apple, orange, guava, papaya, watermelon, ఏది ఉన్నా డైరెక్ట్గా తినచ్చు. లేదంటే రెండు మూడు ఫ్రూట్స్ని కలిపి సింపుల్ ఫ్రూట్ బౌల్ చేసుకోవచ్చు. లేదు అంటే కర్డ్లో చాప్డ్ ఫ్రూట్స్ వేసుకొని ఫ్రూట్ యోగర్ట్లా చేసుకోవచ్చు. ఓట్స్ లేదా హోమ్ మేడ్ సిరియల్లో బనానా యాపిల్ పీసెస్ వేసుకోవచ్చు, స్మూతీ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఫ్రూట్ డిఫరెంట్ ఐడియాస్, ఎవ్రీడే కెన్ బి అ లిల్ మోర్ ఇంట్రెస్టింగ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఫ్రూట్స్ ఎంత హెల్దీ మనకి అని చెప్పి. అండ్ ఫ్రూట్స్తో చాలా సింపుల్గా ఒక 2-3 ఫ్రూట్ రెసిపీస్ చేసుకోవచ్చు. అండ్ అది ఏంటి అంటే, ఫస్ట్, ఫ్రూట్ బౌల్. మీకు నచ్చిన యాపిల్, బనానా, పప్పాయ, పొమగ్రనేట్ లాంటి ఏ ఫ్రూట్స్ అయినా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కలిపేయండి. అంతే, కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే కర్డ్ ఫ్రూట్ బౌల్. ప్లెయిన్ కర్డ్లో చాప్డ్ ఫ్రూట్స్ వేసుకుని పైన కొంచెం నట్స్ లేదా సీడ్స్ వేసుకుంటే సూపర్ కాంబినేషన్. అండ్ మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో ఎక్స్ట్రా కుకింగ్ లేకుండా చేసుకునే సింపుల్ ఐడియాస్ చాలా ఉన్నాయి. అంటే హెల్తీ ఫుడ్ కోసం గంటల తరబడి కిచెన్లో ఉండాల్సిన పని లేదు, కొంచెం ప్లానింగ్ ఉంటే చాలు. మరి ఇంత సింపుల్గా ఫ్రూట్స్ని మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మన ఫ్రూట్ టాక్కి చిన్న బ్రేక్ ఇచ్చి మీ మార్నింగ్కి ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ ట్రీట్ ఇద్దామా? లెట్స్ ఎంజాయ్ దిస్ లవ్లీ సాంగ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రింగ్ భవన 2.1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు మనకి ఫ్రూట్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నాం అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే డిఫరెంట్ ఫ్రూట్స్లో డిఫరెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్, మోసంబి లాంటిది విటమిన్ సికి మంచి సోర్స్, అండ్ బనానాలో పొటాషియం ఉంటుంది, అండ్ పపాయలో విటమిన్ సి, విటమిన్ ఏకి కావాల్సిన కెరోటినాయిడ్స్ ఉంటాయి, అండ్ గువావాలో కూడా విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలామంది మిస్ అయ్యేది ఫైబర్. హోల్ ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ మన డైజెస్టివ్ హెల్త్కి యూజ్ అవుతుంది, అలాగే మనకి ఎక్కువసేపు ఫుల్గా అనిపించడంలో హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకే ఒకే ఫ్రూట్ మీద డిపెండ్ అవ్వకుండా వెరైటీ ఇస్ ద కీ. కలర్ఫుల్గా కనిపించే ఫ్రూట్ బౌల్ నిజానికి కలర్ఫుల్ న్యూట్రిషన్ కూడా. మరి ఈ హెల్దీ థాట్తో మన హెల్దీ మార్నింగ్కి ఇంకొంచెం మ్యూజికల్ యాడ్ చేద్దామా? లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అని ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే యాపిల్లో ఫైబర్, విటమిన్ సి అలాగే ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ది డాక్టర్ అవే. అంటే ఈ సేయింగ్ అసలు చెప్పేది ఏంటంటే, మన డైలీ డైట్లో హెల్దీ ఫుడ్స్, మెయిన్గా ఫ్రూట్స్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఓవరాల్ హెల్దీ లైఫ్ స్టైల్కి సపోర్ట్ వస్తుంది. అండ్ యాపిల్తో పాటు బ్యాలెన్స్డ్ ఫుడ్, రెగ్యులర్ యాక్టివిటీ, గుడ్ స్లీప్, ఇవన్నీ కలిస్తేనే రియల్ హెల్దీ లైఫ్ స్టైల్ అన్నమాట. అండ్ ఇప్పుడు మా లిజనర్స్ అందరి కోసం అనేది బ్యూటిఫుల్ మెలడీస్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో అన్ ఆపిల్ ఎ డే కీప్స్ ది డాక్టర్ అవే, ఈ లైన్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. అవును, కానీ ఎందుకు, ఎలా?

0: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో లిజనర్స్, మనం ఫ్రూట్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు మీరు తినే ఫుడ్లో ఒక ఫ్రూట్కి ప్లేస్ ఇవ్వండి. యాపిల్ కావచ్చు, బనానా కావచ్చు, గువావా కావచ్చు, పపాయా కావచ్చు, మీకు నచ్చింది ఏదైనా ఓకే. ఒకరోజు తిన్నాం కదా అని ఆపేయకుండా వెరైటీగా ఫ్రూట్స్ని మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్. అండ్ మెయిన్లీ హోల్ ఫ్రూట్ని ప్రిఫర్ చేయండి. ఫ్రూట్ జ్యూస్ కన్నా ఫ్రూట్ని అలాగే తినడం వల్ల ఫైబర్ కూడా వస్తుంది. మరి హెల్దీ మార్నింగ్ నుంచి ఈరోజు చిన్న రిమైండర్ ఏంటంటే, ఫ్రూట్ని డైట్లో యాడ్ చేయడం డిఫికల్ట్ కాదు, కానీ హ్యాబిట్ చేసుకోవడమే అసలు మ్యాజిక్. సో లిజనర్స్, మీ ప్లేట్లో కలర్స్ పెంచండి, ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయండి, హెల్త్ని కూడా టేక్ కేర్ చేసుకోండి. మరి ఇప్పుడు మన హెల్దీ టాక్కి ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ బ్రేక్ ఇవ్వడానికి అనిత ట్రాక్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. లెట్స్ ఎంజాయ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వ్యవసాయ పంపు సెట్లకు గృహజ్యోతి పథకానికి కలిపి ఏటా విద్యుత్ రాయితీల విషయంలో ఖజానాపై దాదాపు 18,000 కోట్ల రూపాయల భారం పడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ భారాన్ని అధిగమించేందుకు పంపు సెట్లు, ఇళ్లను సోలరైజ్ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన అటవీ శాఖ సిబ్బందికి అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి స్ఫూర్తితో రాష్ట్రంలో అడవులను, వన్యప్రాణులను సంరక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులకు ఆధునిక సాంకేతికత, నాణ్యమైన ఇన్పుట్లు, సాగునీటి సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, మార్కెటింగ్ తదితర రంగాలను సమన్వయం చేసి సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. 2026-27 వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26 విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినియోగదారుల పరిరక్షణ, ఈ కామర్స్ నిబంధనలను సవరించింది. వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేయడం, ఈ కామర్స్ రంగంలో పారదర్శకమైన, సమతుల్యమైన నిబంధనలు రూపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 9 గంటలకు వింటారు.

Rainbow 101.9 ஆகாஷவாணி ஹைதராபாத் கேந்திரம் ரெயின்போ 102.9 FM வித் மீ ஆர்ஜே மது. இன் ஸ்டூடியோலோ டைம் அயித்தே 8:04 చూపిస్తుంది. సో వెల్కమ్ టు వైబ్రెంట్ హైదరాబాద్. మన వైబ్రెంట్ హైదరాబాద్లో మీకోసం చాలా ముచ్చట్లు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కానీ దానికంటే ముందు మా లిజనర్స్ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
2: culture,
0: all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, ఈరోజు సెప్టెంబర్ 11th కదా, మన క్యాలెండర్లో ఇంపార్టెంట్ డే ఉంది ఈరోజు. ఎనీ గెసెస్? ఏంటంటే నేషనల్ ఫారెస్ట్ మార్టర్స్ డే అన్నమాట. అసలు ఈరోజు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో తెలుసా? దీని వెనక దాదాపు 300 ఏళ్ల నాటి ఒక కథ ఉంది. 1730లో రాజస్థాన్లోని కెజార్లీ ప్రాంతంలో బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన అమృతాదేవితో పాటు 360 మందికి పైగా ప్రజలు చెట్లను కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేశారంట. చెట్లను నరికేందుకు వారు అడ్డుగా నిలబడ్డారు. అందుకే సెప్టెంబర్ 11th అంతటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ వచ్చింది. ఇదే రోజు మన ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ని కాపాడుతూ తమ ప్రొఫెషన్లో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ ఆఫీసర్స్ అండ్ ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ స్టాఫ్ని కూడా మనం గౌరవంగా గుర్తు చేసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి లిజనర్స్, మనం అడవిలోకి వెళ్ళినప్పుడు చెట్లు జంతువులు మాత్రమే కనిపిస్తాయి, కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఎప్పుడూ అక్కడ డ్యూటీలో ఉంటారు. అలాంటి ఫారెస్ట్ హీరోస్ అందరికీ ఈరోజు మన తరపున ఒక సెల్యూట్. మరి ఈ థాట్తో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మెలడీ మీకోసం, లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం నేషనల్ ఫారెస్ట్ మార్టర్స్ డే గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఫారెస్ట్ అంటే కేవలం చెట్లు కాదు, అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, బయోడైవర్సిటీ ఉంది, మన ఎన్వైరన్మెంట్కి సపోర్ట్ చేసే ఎన్నో న్యాచురల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో వాటిని ప్రొటెక్ట్ చేయడం అంత ఈజీ.

ఈజీ జాబ్ అయితే కాదు కదా. ఫారెస్ట్ పర్సనల్ అడవుల్లో పనిచేస్తూ ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటి ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటారు. వాళ్ల ప్రొఫెషన్లో ప్రాణాలు కోల్పోయిన అలాంటి ఫారెస్ట్ పర్సనల్ని గౌరవించడానికి ఈరోజు మనకు ఒక రిమైండర్. సో మనకి ఈరోజు ఒక సింపుల్ మెసేజ్ ఏంటంటే, నేచర్ని ప్రొటెక్ట్ చేయడం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు, మనందరి రెస్పాన్సిబిలిటీ. సో ఒక చెట్టుని అన్నెసెసరీగా డ్యామేజ్ చేయకుండా ఉండటం నుంచి మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంచడం వరకు చిన్న చిన్న థింగ్స్ కూడా మన కాంట్రిబ్యూషనే. సో మరి ఈ మంచి మాటతో ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ బులెటీ రెడీగా ఉంది. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 91.4 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు

ఒక స్పెషల్ సెలబ్రిటీ బర్త్డే ఉంది. ఎవరో గెస్ చేయండి. ఎస్, ఈరోజు సెప్టెంబర్ 11 యాక్ట్రెస్ శ్రియా శరణ్ బర్త్డే. మన తెలుగు సినిమాల్లో నాగార్జున తరుణ్తో ఆమె చేసిన క్యారెక్టర్స్ ఆర్ స్టిల్ అన్ఫర్గెటబుల్ కదా. ఆమె స్మైల్, స్క్రీన్ ప్రజెన్స్ ఇప్పటికీ చాలామంది గుర్తుండే ఉంటాయి కదా. మరి బర్త్డే స్పెషల్ అంటే ఒక మంచి సాంగ్ లేకుండా ఎలా? శ్రియా యాక్ట్ చేసిన ఒక సూపర్ హిట్ మూవీ నుంచి మీకోసం ఒక లవ్లీ సాంగ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం ఇప్పుడు స్టూడియోలో సమయం 8:52 చూపిస్తుంది. శ్రోతలందరూ 9 గంటలకి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

గౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంఆర్ఐలు, సిటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 ఎంఆర్ఐలు, 50 సిటీ స్కాన్ యంత్రాలు, 1770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కొత్తగా మరో 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సిటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి 8,591.62 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనమండలిలో తెలిపారు. ఫీజు బకాయిల సమస్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచన ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో తెలిపారు. దీనికి సంబంధించిన కమిటీని ఇప్పటికే నియమించామని చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ యువతకు 10,000 విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేలా పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నిన్న సచివాలయంలో టామ్కామ్ నిర్వహణ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షలో విదేశాల్లో ఉద్యోగాల కల్పనలో టామ్కామ్ సాధించిన పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం థియరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ పరీక్షలు సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షా ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సౌర, ఫ్లోటింగ్ సోలార్, ఇతర సాంప్రదాయేతర ఇంధన వనరులను విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో తెలిపారు. పేదల

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 91.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో స్టూడియోలో టైం అయితే 9:05 చూపిస్తుంది. మనం ఇప్పుడు వై ప్రింట్ హైదరాబాద్లో ఉన్నాం. సో వీకెండ్ వచ్చేసింది లిజనర్స్, మరి ఈ వీకెండ్ మీ ప్లాన్ ఏంటి? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలా, ఫ్యామిలీతో ఒక మంచి ఈవెంట్కి వెళ్ళాలా, లేదంటే కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలా? మీ ప్లాన్ ఏదైనా సరే ఈ వీకెండ్ హైదరాబాద్లో ఏం హ్యాపెనింగ్ ఉందో తెలుసుకోవడానికి వైబ్రెంట్ హైదరాబాద్ మీతోనే ఉంది. సో టుడే September 11th ఫ్రైడే, మన సిటీలో స్పోర్ట్స్, కల్చర్, మ్యూజిక్, టెక్నాలజీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీకెండ్ మీ ప్లాన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారాలంటే హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా మరి. సో మన వైబ్రెంట్ హైదరాబాద్ జర్నీని ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్, హియర్ ఇస్ అ లవ్లీ ట్రాక్ జస్ట్ ఫర్ యూ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 FM విత్ మీ ఆర్జే మధు. సో వినాయక చవితి వస్తుంది కదా, సో వినాయక చవితి వస్తుందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒక స్పెషల్ ఎక్సైట్మెంట్ కదా. మన ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టుకుంటే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడంతో పాటు మన ఎన్వైరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాంటి ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ఎలా తయారు చేయాలో నేర్పించడానికి ఒక ఇంట్రెస్టింగ్ వర్క్షాప్ ఉంది. బంజారా హిల్స్లోని లమాకాన్లో జరిగే ఈ వర్క్షాప్లో న్యాచురల్ క్లేతో గణేష్ ఐడల్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. సో మీకు కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడియా నచ్చితే ఈ వర్క్షాప్ని ఒక్కసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నౌ వన్ బ్యూటిఫుల్ మెలడీ ఈజ్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ.
1: చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే

వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. స్పోర్ట్స్ లవర్స్, ఫిట్నెస్ లవర్స్, మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో ద గ్రేట్ హిమాలయ డే 2026 వర్చువల్ మ్యారథాన్ అండ్ సైక్లథాన్ సెప్టెంబర్ 9th నుంచి 13th వరకు జరుగుతుంది. మ్యారథాన్లో 1K నుంచి 21K వరకు డిస్టెన్సెస్ ఉన్నాయి. సో సైక్లథాన్లో 5K నుంచి 100K వరకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రన్నింగ్ అయినా సైక్లింగ్ అయినా మీ ఫిట్నెస్కి తగ్గ ఛాలెంజ్ చూస్ చేసుకోవచ్చు. మరి ఈ ఫిట్నెస్ స్పిరిట్తో అనేది ఎనర్జెటిక్ సాంగ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మ్యూజిక్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కావాలి అనుకునే లిజనర్స్కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఈరోజు రవీంద్ర భారతిలో ఉమాంగ్ అండ్ తరంగ్ ప్రోగ్రామ్ ఉంది. ఈవినింగ్ 6 నుంచి 10 వరకు జరిగే ఈ ఈవెంట్లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్తో ఒక మంచి ఈవినింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీ వీకెండ్ ప్లాన్స్లో ఒక కల్చరల్ ఈవినింగ్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఉమాంగ్ అండ్ తరంగ్ని ఒక్కసారి చెకౌట్ చేయండి. అండ్ నౌ విల్ లిసన్ టు అ బ్యూటిఫుల్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 FM విత్ మీ ఆర్జే మధు. సో హిస్టరీ లవర్స్, మన హైదరాబాద్ గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది కదా. సో ఈరోజు లమకాన్లో హైదరాబాద్ 1948 అ స్టేట్ ఇట్స్ పీపుల్ అనే ఇంట్రెస్టింగ్ ప్యానల్ డిస్కషన్ ఉంది. హైదరాబాద్ హిస్టరీలో 1948 టైంలో జరిగిన పొలిటికల్ చేంజెస్, అప్పటి పరిస్థితులు స్కాలర్స్, రైటర్స్తో కలిసి ఈ డిస్కషన్లో మాట్లాడుకోబోతున్నారనమాట. సో మన సిటీ హిస్టరీని ఇంకో పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఈవినింగ్. మరి హిస్టరీ నుంచి మ్యూజిక్కి వచ్చేద్దాం. హియర్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ సాంగ్ జస్ట్ ఫర్ యూ.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address, readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: Welcome back, dear listeners. Meeru vintunnaru Akashavani Hyderabad Kendram Rainbow 102.9 FM with me, RJ Madhu. So, ఆర్ట్ లవర్స్, హైదరాబాద్లో ఈ వీకెండ్ మీకోసం ఒక కలర్ఫుల్ డెస్టినేషన్ రెడీగా ఉంది. సెప్టెంబర్ 11th నుంచి 13th వరకు మాధాపూర్లో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో మజ్డా ఆర్ట్ ఫెస్టివల్ 2026 జరుగుతుంది. అక్రాస్ ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్ట్కి చెందిన 250కి పైగా ఆర్ట్ వర్క్స్ ఇక్కడ చూడొచ్చు. పెయింటింగ్స్, వాటర్ కలర్స్, స్కల్ప్చర్స్, మిక్స్డ్ మీడియా, చాలా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఒకే చోటు ఉన్నాయి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆర్టిస్ట్ లైవ్గా తమ ఆర్ట్ వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. అండ్ ఎస్, ఎంట్రీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ మాత్రం మ్యాండేటరీ. సో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీకెండ్ మీ ప్లాన్స్లో మజ్డా ఆర్ట్ ఫెస్టివల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నౌ లిజనర్స్ అందరి కోసం వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: డియర్ లిస్నర్స్, ఈరోజు మార్నింగ్ 6 నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేసాం కదా. ఫస్ట్ తమిళనాడు చిదంబరం గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు వీకెండ్ వర్డ్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ రోజు నుంచి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. అండ్ మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ మార్నింగ్ని గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. కానీ సమయం తననట్టుగా తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, రెయిన్బో 101.9 FM. నేను మీ ఆర్జే మధు సైనింగ్ ఆఫ్.
6: హేలే మా హేలే మా హేలే మా హేలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11 షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద అందించిన సందేశం భారతీయ నాగరికత, విశిష్ట సంస్కృతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2 విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 59,000 కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే 0 ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో తెలిపారు. దీనికోసం

రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్ సాంకేతిక ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యవసాయ విద్య పరిశోధనను అభివృద్ధి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. ఈ నెల 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: with me that some emotions cannot be explained. They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ 18వ శిఖర అగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, భారత్, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, యుఏఈలతో పాటు 11 అభివృద్ది చెందుతున్న దేశాలు, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల అధినేతలు పాల్గొంటారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాల నుంచి 1000 మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వాణిజ్య మంత్రులు, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈరోజు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే శాసనసభను నిర్వహిస్తున్నామని నిన్న జరిగిన సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 దీనిపై తక్షణమే సమగ్ర చర్చ చేపట్టాలని కోరుతూ మండలిలో బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి పంపిణీపై చర్చించాలని శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానాలు సమర్పించాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈతురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు

ర్యాంకులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలు, ర్యాంకులను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ऑल राइट right, तो ये था खिलाड़ी 1992 में अब्बास मस्तान की डायरेक्ट करदा ये फिल्म थी। इट हैज़ दैट अक्षय कुमार इंटरस्टार्डम सस्पेंस थ्रिलर थी, यूथ रोमांस और खिलाड़ी, एब्सोल्यूटली लाइक अ फ्रेंचाइजी मॉडल। द फिल्म स्टार अक्षय कुमार, आयशा जुल्का, दीपक तिजोरी एंड सबीहा, ऑल ऑफ देम। जुम्मे के जुम्मे इज़ अ लाइट हार्टेड रोमांटिक नंबर पिक्चराइज ऑन अक्षय कुमार एंड आयशा जुल्का। It captured the innocence of the young love set against the backdrop of college life and carefree fun. तो कॉलेज में ऐसे गाने बनते हैं और जुम्मे के जुम्मे न्यू रिलीजेस भी होते हैं, तो कुछ लड़की लड़कियां बंक मार कर भी फिल्में देखने जाती हैं। खैर वो दौर तो अभी शायद नहीं आने वाला है, बिकॉज देर इज़ ऑलवेज गोइंग टू बी लॉट्स ऑफ दीज यू नो इंटरेस्टिंग OTT platforms and other things. So Abhijit Bhattacharya, with his fresh voice, perfectly suited the youthful vibe back then. Jatin Lalit ki mausiqi, aur 90s mein Jatin Lalit was so popular because of Dilwale Dulhaniya Le Jayenge ke baad se unki jo appreciation thi wo badh gayi thi. And the tune is totally upbeat, written by Anwar Sagar and Khiladi was Akshay Kumar's breakthrough film, earning him the nickname Khiladi Kumar. है ना, कमाल की बात है। 90s में अभिजीत का जलवा भी बरकरार था और सब कुछ शानदार सा लग रहा था। तो आते हैं 90s के बाद हम और 90s की दूसरी फिल्मों की तरफ, लेकिन उससे पहले लेंगे एक छोटा सा ब्रेक। तो स्टे ट्यून एंड स्टे टुगेदर। यू हैव ट्यून्ड टू दिस वंडरफुल स्टेशन आकाशवाणी हैदराबाद, 11:15 इन आवर स्टूडियो क्लॉक।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అప్నే హైదరాబాద్ కా పాపులేషన్ బడ్తే జా రహా. హైదరాబాద్ తో బహుత్ తేజీ సే తరక్కీ కర్ రహా, యహాన్ పే ఫ్యూచర్ సిటీ భీ బన్నే వాలా హై. యహాన్ పే బడే బడే బిల్డింగా బన్ రహీ, కంపెనీయాన్ ఖుల్ రహీ, లోగోన్ కీ సహూలత్ కే వాస్తే రోడా, ఫ్లైఓవరా ఆర్ బ్రిజా బనాతే జా రహీ. तरक्की तो बहुत हो रही मगर एक्सीडेंट भी हो रहे. ट्रैफिक पुलिस और लोगों की भलाई के वास्ते काम करने वाले तंजीमा अपनी पब्लिक को ट्रैफिक रूल्स बता बता के थक जा रहे. हेलमेट पहनो, सीट बेल्ट पहनो, एक्सीडेंटों से बचो बोल रहे, मगर अपने हैदराबादियां हैं कि सुन रहे नहीं. चालाना मारे तो भी पब्लिक को कोई फर्क नहीं पड़ा. मे को बस इतना ही बोलना है, रोडों पे गाड़ियां नको भगाओ, सीट बेल्ट और हेलमेट पहन के गाड़ियां चलाओ. अपन जब घर से निकलते तो अपने घर वाले अपने घर को आने का इंतजार करते रहते. बगैर हेलमेट के और बगैर सीट बेल्ट के अगर गाड़ियां चलाएंगे तो घर को तो बाद में, पहले उस्मानिया ने तो गांधी को पहुंच जाते. रोड सेफ्टी अपने साथ साथ दूसरे लोगों के वास्ते भी बहुत जरूरी है. तो रोड सेफ्टी के रूल्स को फॉलो करो, घर को सही सलामत पहुंचो.

0: wonderful presentation by none other than Abhijit, and of course you have this very beautiful soundtrack. So let's take a short break. Break ke baad aapke liye rahenge dusre gaane. Stay tuned.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అప్నే హైదరాబాద్ కా పాపులేషన్ బడతే జా రహా. హైదరాబాద్ తో బహుత్ తేజీ సే తరక్కీ కర్ రహా, యహాన్ పే ఫ్యూచర్ సిటీ భీ బన్నే వాలా హై. యహాన్ పే బడే బడే బిల్డింగా బన్ రహీ, కంపనీయాన్ ఖుల్ రహీ, లోగోన్ కీ సహూలత్ కే వాస్తే రోడా, ఫ్లైఓవరా ఔర్ ब्रिजां बनाते जा रहे हैं। तरक्की तो बहुत हो रही मगर एक्सीडेंट भी हो रहे। ट्रैफिक पुलिस और लोगों की भलाई के वास्ते काम करने वाले तंजीमा अपनी पब्लिक को ट्रैफिक रूल्स बता बता के थक जा रहे हैं। हेलमेट पहनो, सीट बेल्ट पहनो, एक्सीडेंटों से बचो बोल रहे हैं, मगर अपने हैदराबादियां हैं कि सुन रहे नहीं। चालाना मारे तो भी पब्लिक को कोई फर्क नहीं पड़ा। मे को बस इतना ही बोलना है, रोडों पे गाड़ियां नको भगाओ, सीट बेल्ट और हेलमेट पहन के गाड़ियां चलाओ। अपन जब घर से निकलते तो अपने घर वाले अपने घर को आने का इंतजार करते रहते। बगैर हेलमेट के और बगैर सीट बेल्ट के अगर गाड़ियां चलाएंगे तो घर को तो बाद में, पहले उस्मानिया ने तो गांधी को पहुंच जाते। रोड सेफ्टी अपने साथ साथ दूसरे लोगों के वास्ते भी बहुत जरूरी है, तो रोड सेफ्टी के रूल्स को फॉलो करो, घर को सही सलामत पहुंचो।

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

conscience, and it's driving me wild when I let my mind wander.

0: गाना, और वो गाने के लिए आपको थोड़ा सा इंतजार करना पड़ेगा. स्टे ट्यून एंड स्टे टुगेदर.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: अगला ट्रैक, लेकिन उससे पहले लेंगे एक छोटा सा ब्रेक।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అప్నే హైదరాబాద్ కా పాపులేషన్ బడ్తే జా రా. హైదరాబాద్ తో బహుత్ తేజీ సే తరక్కీ కర్ రా. యహాన్ పే ఫ్యూచర్ సిటీ భీ బన్నే వాలా హై. యహాన్ పే బడే బడే బిల్డింగా బన్ రహీ, కంపనీయాన్ ఖుల్ రహీ, లోగోన్ కీ సహూలత్ కే వాస్తే రోడా, ఫ్లై ఓవరా ఔర్ బ్రిజా బనాతే జా రహీ. तरक्की तो बहुत हो रही मगर एक्सीडेंट भी हो रहे. ट्रैफिक पुलिस और लोगों की भलाई के वास्ते काम करने वाले तंजीमा अपनी पब्लिक को ट्रैफिक रूल्स बता बता के थक जा रहे. हेलमेट पहनो, सीट बेल्ट पहनो, एक्सीडेंटों से बचो बोल रहे, मगर अपने हैदराबादियां हैं कि सुन रहे नहीं. चालाना मारे तो भी पब्लिक को कोई फर्क नहीं पड़ा. मेरे को बस इतना ही बोलना है, रोडों पे गाड़ियां नको भगाओ, सीट बेल्ट और हेलमेट पहन के गाड़ियाँ चलाओ. अपन जब घर से निकलते तो अपने घर वाले अपने घर को आने का इंतजार करते रहते. बगैर हेलमेट के और बगैर सीट बेल्ट के अगर गाड़ियाँ चलाएंगे तो घर को तो बाद में, पहले उस्मानिया नहीं तो गांधी को पहुंच जाते. रोड सेफ्टी अपने साथ साथ दूसरे लोगों के वास्ते भी बहुत जरूरी है. तो रोड सेफ्टी के रूल्स को फॉलो करो, घर को सही सलामत पहुँचो.

హలో నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్ 2:01 ఇన్ ద స్టూడియో క్లాక్ 30:53 అవుతుంది. అండ్ నేను వచ్చేసాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఈరోజు అయితే బోల్డ్ అని మాటలు పాటలు చాలా చాలా ఉన్నాయి. మరి హడావిడి అంతా ముందే చెప్తే అలాగా. ఓకే, సో ముందుగా ఒక చక్కటి పాట విందాము, ఆ తర్వాత చాలా మాట్లాడుకుందాం. ఓకే, సో ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట. సో మీలో కూడా చాలామందికి ఫేవరెట్ ఖచ్చితంగా అయి ఉంటుంది ఈ పాట. సో ఎస్, కీప్ లిస్నింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బ్యాక్ టు బ్యాక్ సూర్య సాంగ్స్ విన్నారు కదా. నిజంగా ఒక టైంలో సూర్య యొక్క మ్యాజిక్ ఎలా ఉండేదంటే, అసలు అది డబ్బింగ్ సినిమానా, అసలు హీరో మనవాడా కాదా, ఏమీ సంబంధం లేదు అసలు. ఇంకా యంగ్ గర్ల్స్ అయితే విపరీతంగా ఫ్యాన్స్ ఉండేది. ఓకే, ఈ గజిని అండ్ యూనో నువ్వు నేను ప్రేమ ఇవన్నీ వచ్చినప్పుడు అసలు అదొక మానియక్ లాగా అయిపోయేది అందరూ కూడా. అంటే మరి సినిమాలు కూడా అలాగే ఉండేవి, అందరూ సూర్య కూడా అలాగే ఉండేవాడు. సో యా, ఇట్స్ ఓకే. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము జష్నే హైదరాబాద్లో. సో ఈరోజు జష్నే హైదరాబాద్లో మనం మాట్లాడుకోబోతున్న ఫేవరెట్ డిష్ ఏమిటి అని అంటే, చెప్తుంటేనే నోరూరిపోతుంది నాకు. అయితే మనలో చాలామందికి జిలేబీ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, సో ఈ జిలేబీని చూస్తే మనం మరి నార్త్ ఇండియన్ స్వీట్ లాగా ఓకే అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ మన భారతదేశానికి చెందిన స్వీట్ అని అనుకుంటాం, కానీ జిలేబీ అసలు పుట్టింది మాత్రం భారతదేశంలో కాదట. ఓకే, సరే అక్కడ పుడితే ఏముందిలే, తినడానికి బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటారేమో, నేను కూడా అట్లనే అనుకొని తినేదాన్ని. కానీ తినేముందు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఆ తీపి రుచి ఇంకాస్త పెరుగుతుందనమాట. ఓ మై గాడ్, సో మెనీ క్రేవింగ్స్ ఆర్ కమింగ్ టు మీ. సో యస్, జిలేబీ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఓకే, సో యా, ఇంకా చెప్తాను మొత్తం ఒకేసారి చెప్తే ఎట్లా, ఊరించి ఊరించి చెప్తారనమాట. సో మొత్తానికైతే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జిలేబీ మన భారతదేశానికి సంబంధించింది కాదు. ఓకే, కానీ మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అంటే అవన్నీ కూడా చెప్తారు ఇంకొక చక్కటి పాట తర్వాత. సో వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. దేశమధురు మూవీలో నుంచి సూపర్ సాంగ్ విన్నారు. 2:32 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం మాట్లాడుకుంటున్నాము జష్నే హైదరాబాద్లో జిలేబీ పుట్టింది ఎక్కడ అనే దాని గురించి. సో జిలేబీకి మూలాలు వచ్చేసి మధ్య ప్రాచీన దేశాలలో ఉన్నాయంట. అయితే చాలా సంవత్సరాల ముందు అరబ్ దేశాలలో జలేబియా లేదా జులాబియా అనే ఒక తీపి వంటకం అయితే ఉండేదట. మరి పిండిని నూనెలో వేయించి తర్వాత తీపి పాకంలో ముంచేవారట. అదే క్రమంగా మారుతూ జిలేబీ రూపంలోకి వచ్చిందట. ఓకే, అంటే ఫస్ట్ పిండిని నూనెలో వేసేవాళ్ళు, తర్వాత ఈ పిండి ఇలా బాగాలేదే, దీన్ని ఏదో ఒక షేప్లోకి తీసుకొస్తే బాగుంటుంది అన్నట్టుగా అలా షేప్స్లా ట్రై చేసినట్టున్నారు. అయితే తర్వాత వ్యాపారులు, ప్రయాణికులు పర్షియన్ నుంచి మరియు మధ్య ఆసియా ప్రాంతాల నుంచి ప్రజల ద్వారా ఈ వంటకం భారతదేశానికి చేరిందని చెబుతారు. సుమారుగా 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలంలో జిలేబీ భారతదేశానికి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. ఓ మై గాడ్, అంటే నువ్వు నేను ఈరోజు వచ్చిన వాళ్ళం, కానీ జిలేబీ అలా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పాతుకుపోయిందనమాట. అందుకే దానికి అంత టేస్ట్, ఆ రూపము, అది ఆ రంగు, ఒకే రుచి అలా ఉంటాయన్నమాట. మరి భారతదేశానికి వచ్చిన తర్వాత మన వాళ్ళు తమదైన రుచితో దీన్ని మార్చుకున్నారంట. అది కామనే, ఎందుకంటే మనం ఏదొస్తే అది అలాగ వాడం కదా. మన టచ్ అంటూ ఉండాలి దానికి, మన టేస్ట్ అంటూ తగిలించాలి దానికి. అప్పుడే ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఇట్ హ్యాస్ టు బికమ్ అన్ ఇండియన్. ఓకే, సో దట్ ఈస్ ద రూల్ అనమాట. అదే మరి మ్యాజిక్. సో ఆ తర్వాత ఏం జరిగింది, జిలేబీకి ఎలాంటి హంగులు అద్దారు భారతీయులు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే ఇంకో చక్కటి పాట తర్వాత తెలుసుకుందాం. ఓకేనా? చలో, స్టే ట్యూన్డ్ మరి.

0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం మాట్లాడుకుంటున్నాము జస్ట్ని హైదరాబాద్లో అబౌట్ ద ఫేమస్ అండ్ ద బ్యూటిఫుల్ అండ్ ద టేస్ట్ఫుల్ అండ్ ద యమ్మియెస్ట్ స్వీట్ జలేబీ. సో మరి భారతదేశానికి వచ్చిన తర్వాత మన వాళ్ళు తమదైన రుచితో దీన్ని మార్చుకున్నారట. మరి ఎలా మార్చుకున్నారంటే, పిండిని గుండ్రంగా చుట్టలు చుట్టలుగా నూనెలో వేయించి, ఓకే, మనకు ఆల్రెడీ చకోడీలు సకినాలు ఇలా గుండ్రాలుగా తిప్పడం అలవాటు కాబట్టి స్వీట్ని కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మేబీ వాళ్ళకు వచ్చింటుంది. సో పిండిని గుండ్రంగా చుట్టలు చుట్టలుగా నూనెలో వేయించి తరువాత పంచదార పాకంలో ముంచడం మొదలుపెట్టారంట. అలా మనకు ఇప్పుడు తెలిసిన కరకరలాడే తీయటి జిలేబీ తయారైంది. మరి కాలక్రమేణా భారతదేశంలో ప్రతి ప్రాంతం జిలేబీని తమదైన స్టైల్లో చేసుకోవడం ప్రారంభించింది. ఉత్తర భారతదేశంలో పలుచగా కరకరలాడే జిలేబీ చాలా ప్రసిద్ధి. కొన్ని ప్రాంతాల్లో పెద్దగా మందంగా కూడా తయారు చేస్తారు దీన్ని. ఇంకా జిలేబీ గురించి మాట్లాడుకుందాం ఇంకా చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అందరికోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

Yes, welcome back, listeners. My name is Mujashne Hyderabad Lo, and I'm here to Akashwani FM Rainbow 101.9. Rainbow to Jeevitam, Rangulamayam, and yes, I'm here to Jilebi. ఓకే సో అయితే ఇంకా ఇమర్తి అనే ఒక స్వీట్ కూడా జిలేబీలాగే కనిపిస్తుందంట. కానీ అది జిలేబీల కంటే కొంచెం భిన్నంగా ఉంటుందంట. దాని పిండి తయారు చేసే విధానం కాస్త వేరుగా ఉంటాయంట. కాకపోతే సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అలాగా. అంటే మరి జిలేబీ అసలు ప్రయాణం మధ్య ప్రాచీన దేశాల్లో మొదలై భారతదేశానికి వచ్చాక మాత్రం మన ఆహార సంస్కృతిలో ఒక భాగం అయిపోయిందట. మరి అంతే కదా, మనం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా మనకు సంబంధమే లేదు, మనలో కలిపేసుకుంటాం, మనలో ఉంచేసుకుంటాం అన్నమాట. సో మరి ఈరోజు జిలేబీ అంటే పండుగలు, శుభకార్యాలు, వీధి బండ్ల దగ్గర దొరికే వేడి వేడి స్ట్రీట్ ఫుడ్ జ్ఞాపకాలు కూడా మనకి చాలా గుర్తొస్తూ ఉంటాయి. వేడివేడిగా ఉన్న జిలేబీని పాకంలో నుంచి ముంచి తింటే వచ్చే ఆ రుచి మాటల్లో చెప్పలేము. అందుకే ఎక్కడి నుంచి వచ్చినా ఏం జరిగినా మన భారతదేశానికి వచ్చినాక మనందరి మనసుల్లో, మన వంటకాలలో, మన వంటశాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది మన జిలేబీ. ఏమంటారు మీరు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు జిలేబీకి చెప్పండి. నిజంగా అంటే అసలు జిలేబీని కాదు అని అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, ఎప్పుడైనా ఫుడ్ చాయిసెస్ ఇచ్చినప్పుడు మీరు స్వీటా హాటా అని అడుగుతూ ఉంటారు అనమాట. కొంతమంది స్వీట్ కాకుండా హాట్ అని చెప్తూ ఉంటారు. ఐ డోంట్ ఈవెన్, నాకు అర్థం కూడా కాదు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అసలు స్వీట్ని ఎవరైనా ఎలా వద్దనగలుగుతారు? హౌ అలాంటిది ఏమైనా ఉంటే, ఏమైనా అంటించుకునే లాంటిది ఏమైనా ఉంటే నాకు కాస్త అంటించండి అది. ఓకే సో ఎందుకంటే పాపం ప్రపంచం మొత్తం మొత్తుకుంటుంది కదా, అన్ని రోగాలకి మూలం స్వీటే అని చెప్పేసి, అంటే షుగర్ అని. సో అలాంటిది ఏమైనా ఉంటే నేను కూడా దాంట్లోంచి స్కిప్ అవుదామని. కానీ అట్లా స్కిప్ అయ్యే రోజు వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక జిలేబీ తిని స్కిప్ అవుతాం ఇంకా. సో అంత అంత ఫేమస్ మరి జిలేబీ. సో మీకు కనుక ఆప్షన్స్ ఉంటే ఖచ్చితంగా జిలేబీని చేసుకోండి, కొనుక్కోండి, తినండి, ఆనందించండి, ఆస్వాదించండి. ఇప్పుడైతే ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. సో స్టే ట్యూన్డ్. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై వారు చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ప్రజలకు ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్ దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శాసనమండలి సమావేశాల్లో ఉద్యోగుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 100,000 నూతన ఉద్యోగాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సరికొత్త జీసీసీ విధానాన్ని తీసుకొచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. 70,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేశామని, 7,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు అందించనున్నామని వెల్లడించారు. రాష్ట అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా రాష్ట ప్రభుత్వము, పోలీసులు వ్యవహరించారని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కమిషన్ను కోరారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సెక్షన్ 22A భూ బాధ్యతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీటి సమస్యలు తీరి భూముల విలువలు భారీగా పెరిగాయని, కానీ నేడు రాష్ట్రంలో ల్యాండ్ చోరీ నడుస్తోందని విమర్శించారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం 316 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటాలో. అయితే ఇండియాలో చాలా అంటే చాలా గ్రామాలు ఉన్నాయి. ఓకే, సిటీస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అయితే గుజరాత్లోని చాందన్కి అనే ఒక గ్రామం ఉందన్నమాట. దాని ప్రత్యేకత తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉండేటువంటి చాలామంది ఒక ప్రాబ్లం తీరిపోయే ఒక సొల్యూషన్ వాళ్ళ గ్రామంలో 15 ఇయర్స్ నుంచి పాటిస్తున్నారు. అయితే ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అనంటే, మన దేశంలో ప్రతి గ్రామానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది అండ్ అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రత్యేకత ఈ చాందన్కి గ్రామానికి కూడా ఉందన్నమాట. సో అయితే అది ఏమిటి అనంటే చెప్తాను, ఇంకో చక్కటి పాట తర్వాత మనం చెప్పుకుందాము. ఈలోపు మీకు ఎవరికైనా తెలిస్తే అరే నిజమేనా అని అనుకోండి, లేదు అని అనుకుంటే వెయిట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు అందరూ కూడా అవాక్ అవుతారు అది విని. సో యస్, స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం ఉన్నాము డబుల్ కమీటాలో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ గుజరాత్లోని చాందంకి అనే గ్రామం గురించి. సో అయితే బేసిక్గా మనము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు ఎవరికి ఆకలి వేస్తే లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే మన ఇంట్లో మనము ఖచ్చితంగా వంటింట్లోకి వెళ్ళి భోజనం చేసుకోవడం అనేది అది సాధారణంగా ప్రతి ఇళ్లలో ప్రతి కుటుంబంలో జరిగే పని. కానీ చాందంకి గ్రామంలో మాత్రం అలా కాదు. అందరూ కలిసి ఏంటి ఊరందరూ కలిసి ఒకే దగ్గర వంట చేసుకుంటారు, అందరూ కలిసి అక్కడికే వెళ్ళి భోజనం చేస్తారు, అండ్ ఎవరింట్లో కూడా పొయ్యిలు వెలిగించరు. అందరూ కలిసి కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ లాగే బ్రతుకుతారనమాట. సో ఎందుకు ఏమిటి అని అంటే, ఆ గ్రామంలో చాలామంది యువకులు, చాలామంది కాదు ఆల్మోస్ట్ 99% ఆఫ్ యువకులు, లైక్ యూత్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే దేశానికో లేకపోతే వేరే ప్లేసెస్కో లేకపోతే సిటీస్కో వెళ్ళి పనిచేస్తున్నారు. సో ఆ విలేజ్లో ఓన్లీ ఎల్డర్స్ మాత్రమే మిగిలిపోయారు. సమ్ 60, 55 to 80, 85 ఆ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎవరెవరైతే యంగ్ ఏజ్లో వేరే ఊర్లకి వెళ్ళి జాబ్స్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 60, 65 అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత సొంత ఊరికి రావాలి అనే కళ అందరికీ ఉంటుంది. చాలామంది అలా వస్తారు. సో అలాగా రిటర్న్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆ ఊర్లోనే ఉండి పనిచేసి ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చిందంట, అందులో స్పెషల్గా ఒక అతనికి. సో మనందరం ఇలా ఉన్నాం కదా, అంటే మామూలుగా ముసలి వయసులో అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా బాధించేది ఏంటి అంటే ఒంటరితనం. నాకు ఎవరు లేరే, ఒక్కరే కూర్చొని భోంచేయడం, ఒక్కరే కూర్చొని ఉండడం, ఇంట్లో ఎవరూ పలకరించడానికి రాకపోవడం. సో ఈ ప్రాబ్లమ్ని కనిపెట్టిన ఒక అతను, తనకు కూడా 65 ఇయర్స్ అనమాట. సో న్యూయార్క్లో ఉండి ఒక 20 ఇయర్స్ ఉండి తర్వాత ఊరికి రిటర్న్ వచ్చిన అతను, సో ఏం చేశాడంటే, మన ఊర్లో అందరూ ముసలోళ్ళే కాబట్టి మనందరం కూడా ఒక కమ్యూనిటీ లాగా ఒకే దగ్గర వంట చేపించుకుందాం, అందరూ కలిసి లంచ్ టైం అని స్కూల్లో ఎలాగైతే టైం అవుతుందో బ్రేక్ఫాస్ట్కి, ఓకే లంచ్కి, అలాగే డిన్నర్కి, ప్రతి దానికి ఒక గంట మోగుతుంది. అండ్ అందరూ కూడా ఒక కమ్యూనిటీ హాల్ లాగా దాంట్లో మీట్ అయ్యి అక్కడ కూర్చొని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారనమాట. సో వాళ్ళకి మేము ఒంటరిగా ఉన్నాము, మా పిల్లలు మాతో లేరే అన్న ఫీలింగ్ ఉండదు, అయ్యో

ఈరోజు నేను వంట చేసుకోలేకపోతున్నాను, నాకు చేత నవ్వట్లేదు అనే బాధ ఉండదు. అందరూ కూడా ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి ఒకరి ప్రాబ్లమ్స్ ఇంకొకరు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఎవరికి వీలైన హెల్ప్ వాళ్ళు చేసుకుంటారంట. అండ్ ఎప్పుడు కూడా ఓల్డ్ పీపుల్ కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావచ్చు అని చెప్పేసి ఒక అతని ఎస్యూవీ ఎప్పుడు రెడీగా ఉంటుందంట. మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే యూనో బయటికి మందులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇలా ఏది కావాలన్నా కూడా తీసుకెళ్ళడానికి తను రెడీగా ఉంటారంట. ఇలాగ వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు 15 ఇయర్స్ నుంచి గడుపుతున్నారంట. అండ్ దే బికేమ్ లైక్ వన్ హ్యాపీ జాయింట్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ చందంకి గ్రామం అనమాట. నిజంగానే మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా పట్టణం వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఓన్లీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు మాత్రమే మిగిలిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ నిజంగా ఇలా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే ఎవరో ఎక్కడికో మన అనాథాశ్రమంకో వృద్ధాశ్రమంకో పేరెంట్స్ని పంపించి వాళ్ళని అక్కడ బాధ పెట్టి ఇలాంటి ఏమీ లేకుండా యూనో ఎల్డర్లీ పీపులే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్లాన్ని కనుక అనుసరిస్తే ఎంత బాగుంటుంది కదా. వాళ్ళు లోన్లీగా ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. యూనో చేదోడు వాదోడుగా నలుగురు ఉంటారు, నలుగురు మాట్లాడడానికి ఉంటారు, హెల్ప్ చేయడానికి ఉంటారు. ఎంత బాగుందో నిజంగా. 15 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత మంచి ఒక కమ్యూనిటీని ఫామ్ చేసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి గ్రామం కనుక ఇలాగ ఆలోచిస్తే అందరూ కూడా ఇది నా వంటగది, అది నీ వంటగది అనే భావన కాకుండా ఈ వంటగది మనందరిది అనే భావంతో జీవించవచ్చు. అండ్ నిజంగా చెప్పాలంటే ఇది కేవలం కలిసి భోజనం చేసే కథ మాత్రం కాదు, మనుషుల్ని కలిసి ఉంటే ఎంత అందమైన సమాజాన్ని నిర్మించుకోగలరో చెప్పే ఒక మంచి ఉదాహరణ ఈ చందంకి గ్రామం. మీరేమంటారు? యస్, స్టే ట్యూన్. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరికోసం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం నమ్మున్నాము డబుల్ కమీటాలో. అయితే ఒక మహిళ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి తన జీవితాన్నే మార్చేసుకుంది, తన పేరు మార్చుకుంది, తన దుస్తులు మార్చుకుంది, చివరికి తన గుర్తింపునే మార్చుకుంది. ఇది ఏదో సినిమా స్టోరీనో ఏదో చెప్పడం లేదు, ఇది తమిళనాడులో ఒక చిన్న గ్రామానికి చెందిన పేచియమ్మ అనే ఆవిడ కథ. ఇంతకీ ఎవరు ఈ పేచియమ్మ, ఏం జరిగింది, ఎలా మారింది అనే విషయం గురించి చెప్తాను ఇంకో చక్కటి పాట తర్వాత.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనం అన్నాము డబుల్ కమిటాలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాము తన వేషం, తన రూపు, తన పేరు మార్చుకున్నటువంటి పేచేయమ్మ కథ. పేచేయమ్మకు పెళ్ళైంది, కానీ పెళ్ళైన కేవలం 15 రోజులకే ఆమె భర్త మరణించాడు. ఆ సమయంలో పేచేయమ్మ గర్భవతి. ఆ తర్వాత ఆమెకి ఒక కూతురు కూడా పుట్టింది. ఒక చిన్న బిడ్డను ఒంటరిగా పెంచాల్సిన బాధ్యత మొత్తం పేచేయమ్మ మీద పడింది. అయితే జీవనం సాగించాలంటే మరి ఏదో ఒక పని చేయాలి కదా. అందుకే ఆమె ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించింది. కానీ ఒక యువ వితంతువుగా బయటకు వెళ్ళి పని చేయడం అనేది ఆమెకు అంత సులభం కాలేదు. రోజు పనికి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఆమెకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. కొందరు వేధింపులు, అవాంఛిత వ్యాఖ్యలు, చెడు చూపులు, ఇలా బయట అడుగు పెట్టాలంటేనే భయం వేసేది. ఇది మనం రోజు చూస్తున్నాం, ప్రతి అమ్మాయికి జరిగేదే. అయితే ఒకరోజు ఆమె పనికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి ఆమెను వేధించాడనమాట. ఆ సంఘటన పేచేయమ్మను బాగా ఆలోచింపజేసింది. ఇలా ప్రతిరోజు భయపడుతూ నేను ఎలా జీవించాలి, నా కూతుర్ని ఎలా పెంచాలి, నన్ను నేను, నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి అని ఆమె బాగా ఆలోచించింది. అయితే అప్పుడు ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన జుట్టును కత్తిరించుకుంది, చొక్కా ధోతి ధరించింది, అండ్ తన పేరును కూడా మార్చుకుంది. పేచేయమ్మ ఇకపై ముత్తుగా మారింది. అందరూ ఆమెని ముత్తు మాస్టర్ అని పిలవడం మొదలుపెట్టారట. అంతే, ఒకప్పుడు ఆమెను భయపెట్టిన అదే సమాజం ఆమెతో వ్యవహరించే విధానం పూర్తిగా మారిపోయింది. ముత్తుగా మారిన తర్వాత ఆమె ఒంటరిగా బయటకు తిరగగలిగింది, స్వేచ్ఛగా ప్రయాణించగలిగింది, ఎలాంటి భయం లేకుండా పనిచేయగలిగింది, డబ్బు సంపాదించి తన కూతుర్ని పెంచింది. దాదాపు 37 సంవత్సరాల పాటు అందరికీ ఆమె ముత్తుగానే తెలుసు. కానీ ముత్తు అసలు పేరు పేచేయమ్మ అనే విషయం ఆమె కూతురికి, ఇంకా కొంతమంది దగ్గర బంధువులకు మాత్రమే తెలుసు. ఆమె కూతురు పెరిగి పెద్దయింది, తర్వాత పెళ్లి కూడా చేసుకుంది. అయినా పేచేయమ్మ తన పాత గుర్తింపులోకి తిరిగి వెళ్ళలేదు. ఆమె ముత్తుగానే జీవించడం కొనసాగించింది. ఇక్కడే ఆమె కథ మన మనసును కలిచివేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక అమ్మాయి ధైర్యం గురించి చెప్పే కథ మాత్రమే కాదు. ఒక అమ్మాయి తనకు స్వేచ్ఛగా జీవించే అవకాశం కోసం, సురక్షితంగా బయట తిరగడానికి, పనిచేయడానికి తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది, తన బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది, చివరికి తన అసలు గుర్తింపునే మార్చుకోవాల్సి వచ్చింది. చాలామంది పేచేయమ్మ చేసిన పనిని గొప్ప ధైర్యవంతురాలుగా చూపిస్తూ ఉంటారు. కానీ అది నిజంగా ధైర్యమే అయినా కూడా, మనం ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడగాలి. అసలు ఆమెకి అంత ధైర్యం చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం మనుషులమే కదా, సొసైటీలోనే కదా బతుకుతున్నాం, అడవిలో కాదు కదా. ఒక మహిళ తనలా తన గుర్తింపుతో జీవించడానికి ఎందుకు భయపడాలి? సురక్షితంగా బయట తిరగడానికి ఆమె ఎందుకు ఒక మగాడిలా మారాల్సి వచ్చింది? పేచేయమ్మ కథ మనకు ధైర్యం గురించి మాత్రమే కాదు, మన సమాజంలో ఒక మహిళకు స్వేచ్ఛగా సురక్షితంగా జీవించడం ఇంకా ఎందుకు అంత కష్టంగా ఉందో అని కూడా ఆలోచింపజేస్తుంది. ఎవరైతే అందరూ కూడా ఇంకా ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఈమె ఏం మాట్లాడినా ఫెమినిజం గురించి మాట్లాడుతోంది, వీళ్ళకి ఇంకా స్వేచ్ఛ ఎక్కువైపోతుంది అని ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ పేచేయమ్మ కథ అనేది మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇలా కొన్ని 1000,000,000 మంది ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, బయట పని చేయాలంటే భయపడుతున్నారు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవాలంటే భయపడుతున్నారు. ఏది చేయాలన్నా కూడా 1 to 10 సార్లు ఆలోచించి వాళ్ళు చేయాల్సిన అవసరం ఇంకా ఉంటుంది ఈ సొసైటీలో. అండ్ అది ఎందుకు ఉంటుంది, ఎవరి నుంచి ఉంటుంది అనేది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంతమంది ఫెమినిజం గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంకా ఇంతమంది ఆడవాళ్ళు ముందుకు రావాలి, ఇంకా సపోర్ట్ చేయాలి అని వాళ్ళకి ఎందుకు చూస్తున్నారు అనేది

మనం గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఫార్వర్డెడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 10% కంటే బిలో మాత్రమే ఉన్నారు ఇండియాలో. ఇంకా 90% అలాగే బాధపడుతూ భయపడుతూ వెనకే ఉండిపోయారు. వాళ్ళందరి గురించే ఈ స్టోరీ. సో ఎస్, ఇంకా బోల్డ్ అని మాటలు పాటలు మీకోసం ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్.

0: విధంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే ఎప్పుడైనా మామూలుగా మీ పిల్లలు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవుట్ ఆఫ్ ద స్టేట్ కానీ అవుట్ ఆఫ్ ద కంట్రీ కానీ ఇలా ఉన్నప్పుడు, ఆ అవుట్ ఆఫ్ ద స్టేట్లో కానీ కంట్రీలో కానీ ఉన్న పిల్లల్ని మీకు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, తెలుగు వాళ్ళ గురించి కానీ మీకు ఏం తెలుసు అనే విషయాన్ని ఎప్పుడన్నా అడిగి చూడండి. వాళ్ళు చెప్పే సమాధానం చాలా అంటే చాలా కనువిప్పు కలిగిస్తుంది మనకి. అది ఏంటి అంటే, యాక్చువల్గా నాకు తెలిసిన ఒక మరాఠీ, ఇది నేను చెప్పే స్టోరీ కాదు, ఒకరు ఈ స్టోరీ గురించి చెప్పారనమాట. తన మాటల్లోనే చెప్తున్నారు. ఓకే, నాకు తెలిసిన ఒక మరాఠీ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విచిత్రమైన విషయాలు చెప్పింది. అది విని నాకు నిజంగానే చాలా షాక్ అనిపించింది. మొదట ఆమె ఏం చెప్పిందంటే చెప్తాను. ముందుగా అయితే మీకు అలా ఎవరైనా అవుట్ ఆఫ్ ద కంట్రీ కానీ, అవుట్ ఆఫ్ ద స్టేట్ కానీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగి చూడండి. ఓకే, మీకు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, తెలుగు వాళ్ళపైన ఉండేటువంటి అభిప్రాయం ఏమిటి అనేది. మీ కళ్ళు బయర్లు కమ్మేలాంటి ఆన్సర్లు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి ఆన్సరే ఒకటి ఇది. అది ఏంటి అనేది ఇంకో చక్కటి పాట తర్వాత చెప్తాను. స్టేట్ యూనిట్

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ అబ్రాడ్లో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్, లేకపోతే వేరే చదువుకునే వాళ్ళు మన తెలుగు వాళ్ళ గురించి ఎలాగా ఆలోచిస్తున్నారు అనేది. అది రియల్గా ఒకరు చెప్పారు. ఓకే, సో అయితే సో మొదట మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, ఏంటి మీరు కనీసం సినిమాలు చూడాలన్నా కూడా ఎవరో డిసైడ్ చేస్తారట కదా, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్లు సినిమా గురించి బాగుంది అని చెప్తే మీరు సినిమా చూస్తారట కదా, అలాగే మీరు బయట హోటల్లో తిండి తినాలన్నా కూడా ఎవరో ఇచ్చిన రివ్యూ చూసి తర్వాతే వెళ్తారట కదా, అంటే మీ జీవితం అంతా ఇన్ఫ్లుయెన్సర్ల మీదే ఆధారపడి ఉంటుందా అని అడిగిందట. అది విని కొంచెం నవ్వు కూడా వచ్చింది, షాక్ కూడా అనిపించింది. తర్వాత ఇంకొన్ని విచిత్రమైన విషయాలు కూడా చెప్పింది. పెద్ద పెద్ద హీరోల కోసం అభిమానులు గొడవలు పడతారంట కదా, కొట్టుకుంటారంట, ఒకరినొకరిని తిట్టుకుంటారంట, ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతాయంట కదా. ఇంకా అందుకే ఆంధ్రప్రదేశ్ చదువుల్లో వెనకబడిపోయిందంట, దేశంలోనే అక్షరాస్యత విషయంలో చాలా తక్కువ స్థానంలో ఉంది అని కూడా చెప్పిందంట. ఇవన్నీ ఎవరో చెప్పారు అని అడిగితే, మా దగ్గర ఇలా చెప్తుంటారు మీ తెలుగు వాళ్ళ గురించి అని చెప్పేసి చెప్పిందంట. ఇలా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పింది. అండ్ నిజంగా అలాంటివన్నీ అవన్నీ వింటుంటే ఫస్ట్ అయితే కోపం వస్తుంది, ఏంటి మన గురించి ఇలాగ మాట్లాడుకున్నారా అని చెప్పేసి. కానీ తర్వాత తర్వాత ఆలోచిస్తే ఏంటి ఇదంతా నిజమే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాగే జరుగుతుంది. ఎవరైతే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలో, లేకపోతే మన ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ముందుకి వెళ్ళాలో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఏమంటారు వెబ్లో ఇరుక్కొని పోయారన్నమాట. ఏది చేయాలన్నా కూడా రివ్యూస్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రివ్యూస్ చేయాలి. ఓకే, అండ్ చదువు సంధ్య పక్కన పెట్టండి, పేరెంట్స్ గురించి ఎవరితోనైనా గొడవ పడతారో లేదో తెలియదు, కానీ వాళ్ళకి నచ్చిన సినిమా హీరోల గురించి, రాజకీయ నాయకుల గురించి మాత్రం విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారు. అండ్ యంగ్ ఏజ్లో ఎన్నో సాధించాల్సిన వయసులో ఏమీ చేయకుండా ఫోన్లో చిక్కుకుపోయి వాళ్ళ లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అండ్ మన చుట్టుపక్కలే అలా బోలెడంతమంది ఉన్నారు. సో మీకు అలాంటి వాళ్ళు తెలిస్తే కనుక వాళ్ళని కూడా అడగండి, ఒకవేళ అబ్రాడ్లో కానీ బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళు కానీ మన దగ్గర మన స్టూడెంట్స్ గురించి కావచ్చు, మన తెలుగు వాళ్ళ గురించి కావచ్చు, ఎలాగ మాట్లాడుకుంటున్నారు అని. అప్పుడు మేబీ రియాలిటీ వాళ్ళకి స్ట్రక్ అవుతుంది ఒకరోజు. సో ఎస్, ఇంకా బోల్డ్ అని మాటలు పాటలు ఉన్నాయి, స్టే ట్యూన్. అండ్ మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వస్తాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం, మన దేశ నాగరికత విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందన్నారు. దేశంలో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. హెచ్పీవీ సంక్రమణ, హెచ్పీవీ సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి ఇదొక ముందడుగు అని పేర్కొంది. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండు 19,543 మెగావాట్లకు చేరిందని, పీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు అందించనున్నట్టు తెలిపారు. అర్హులైన పేదలను పారదర్శకంగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ఏడాదిలో 4.5 లక్షలు, రెండవ ఏడాది 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహిస్తామని, నెల రోజుల పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల విజయ గాథలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్, A1, AI, టోకనైజేషన్, క్వాంటమ్ సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్టును నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్, 418 ఇన్ ది స్టూడియో క్లాక్. అయితే ఇందాక నేను చెప్పిన దానికి ఒకరు మెసేజ్ చేశారనమాట. మీరు చెప్తుంటే నాకు కోపం వస్తుంది. వాళ్ళు ఎవరో చెప్తే అది మనిషి ఎందుకు చెప్తున్నారు, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నట్టు. భారతే మనది, మనకే నచ్చుతుంది అనేది డెఫినెట్లీ అండి. భారతే మనకి ఎవరూ సాటి రారు. కానీ ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా ఎవరైనా విమర్శిస్తే, యూనో క్రిటిక్స్ అనేవాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది అందులో నిజముందా లేదా, అందులో మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా లేదా, నిజంగా మార్చుకుంటే మన గ్రోత్కి ఇంకా పనికొస్తుందా లేదా, మనం ఇంప్రూవ్ అవుతామా లేదా అని తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఏమీ లేకపోతే పక్కవాడు చెవులో వచ్చి ఊదుతా ఉన్నా కూడా మనం దాన్ని లైట్ తీసుకోవచ్చు. కానీ మన దగ్గర ఎంతో కొంత తప్పు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని చేంజ్ చేసుకోవాలి. అప్పుడే ఎదుగుదల అనేది వస్తుంది. అండ్ మనమే కాదు భారతే అని ఇక్కడ ఉన్న మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా కోడై కూస్తాయి. అందుకే అలా చెప్పానమాట. సో నాకు నచ్చలేదు అలా ఎవరైనా పాయింట్అవుట్ చేసినప్పుడు. నేను అదే అన్నాను ఫస్ట్, సర్ర మన కోపం వచ్చింది. కానీ ఆలోచిస్తూ ఉంటే నిజంగానే ఇవన్నీ నిజమే కదా అని చెప్పేసి అనిపించింది. అందుకే చెప్పాలి అని నాకు కూడా అనిపించింది అనమాట. సో ఎస్, మనం ఉన్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో. అయితే మరి భారతదేశంలో ప్రసిద్ధ గణేష్ పండల్స్, వాటి ప్రత్యేకత ఏంటి, అవి ఏ ఏ ప్లేసెస్లో ఉన్నాయి అనేది వాటి గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఎందుకంటే వచ్చేది వినాయక చతుర్థి కాబట్టి ఎక్కడెక్కడ గణేష్ మండపాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఆ విగ్రహాల విశిష్టత ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చలో, స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. Me, Rintanaru Akashwani from Rainbow 101.9. Rainbow adds colors to your life, and manamu namu incredible India lo. And so, mari Vinayaka Chaturthi vachindante manaku buddhuga gurtochedi Ganapayya rangu rangula pandals, pedda pedda vigrahalu, bhaktula sandadi, and already chala places lo Ganesh agaman kuda jarigindannamata. Dani kuda pedda utsavam laga chesaru. And mana Bharatadeshamlo Vinayaka Chaturthini chala ganamga jarupukuntaru, mukhyanga Maharashtra, Telangana వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గణేష్ పండల్స్ ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన కొన్ని గణేష్ పండల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో మొదటిది లాల్ బాగ్చా రాజా ముంబై. ఓకే, మనందరికీ తెలుసు, మనము న్యూస్లో బోల్డ్ సార్లు కూడా చూసే ఉంటాము, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంబానీలు వీళ్ళందరూ కూడా అక్కడ వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారన్నమాట. సో అయితే మరి గణేష్ పండల్స్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది ముంబైలోని లాల్ బాగ్చా రాజా. అయితే ఇది భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గణపతి మండలంలో ఒకటి. దీనిని 1934 ప్రారంభించారంట. సో లాల్ బాగ్చా రాజాను చాలామంది నవసాచా గణపతి అని కూడా పిలుస్తారంట. అంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వినాయక చవితి సమయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తారు. అండ్ కొన్ని సందర్భాల్లో దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి కూడా ఉంటుందంట. అందమైన విగ్రహం, భారీ అలంకరణలు, భక్తుల అపారమైన విశ్వాసం, ఇవన్నీ లాల్ బాగ్చా రాజాను ఎంతో ప్రత్యేకంగా నిలబెడతాయట. సో ఇంకా మనము ఇలాంటి వినాయక విగ్రహాలు ఎక్కడెక్కడ ఫేమస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఏంటి, వాటి విశేషాలు ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము ఇంకా చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

Yes, welcome back, listeners. Meer వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ది ఫేమస్ వినాయక పండల్స్ ఎక్కడ ఉన్నాయి మన దేశం మొత్తంలో అనే దాని గురించి. సో ఫస్ట్ ముంబై లాల్ బాగ్చా రాజా గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఇస్ ఖైరతాబాద్ గణేష్ హైదరాబాద్ అనమాట. సో మన తెలుగు రాష్ట్రాలకి చాలా దగ్గరగా ఉండేటువంటి, అంటే మనకి పక్కనే అనుకో, సో హైదరాబాద్లో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన గణపతి ఖైరతాబాద్ గణేష్, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ గణేష్ విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది అది కూడా తెలిసిందే. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్లో ఒక ప్రత్యేకమైన థీమ్తో గణపయ్య విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ విగ్రహ రూపం అలంకరణ ప్రతి సంవత్సరం కొత్తగా ఉంటుంది. దీని చరిత్ర కూడా చాలా పాతదే అది కూడా మనకు తెలిసిందే. 1954 చిన్న విగ్రహంతో ఈ ఉత్సవం ప్రారంభమైంది. అండ్ ఈరోజు ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అండ్ స్పెషల్ ఏమిటి అంటే వినాయక చవితి చివరి రోజుల్లో జరిగే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనము ఎంత ప్రసిద్ధి చెందిందంటే, ఐ రిమెంబర్ నేను ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు టీవీలో లైవ్ వస్తుంటే నేను నైట్ అంతా కూర్చొని చూశానమాట. అంటే నైట్ ఎప్పుడో స్టార్ట్ అయితే నిమజ్జనం నెక్స్ట్ డే రోజు ఆఫ్టర్నూన్ వరకు అయిందనమాట. సో నైట్ అంతా కూర్చొని చూశాను, నెక్స్ట్ డే రోజు కాలేజ్కి కూడా వెళ్ళలేదు. అట్లా అంత ఇంట్రెస్టింగ్గా చూశానమాట. సో అంటే ఒక్కసారైనా చూడాలి, అంత పెద్ద గణపయ్యని ఎలాగ తీసుకెళ్తారు, ఆ శోభాయాత్ర ఎలాగ జరుగుతుంది అనేది డైరెక్ట్గా చూడలేకపోయినా అట్లీస్ట్ టీవీలో చూడాలి అనే ఆతృతతో ఆ రోజంతా నైట్ అవుట్ చేసిన నేను. సో అంత అది మన ఖైరతాబాద్ గణేష్ యొక్క స్పెషాలిటీ అనమాట. అండ్ ఎస్, మరి ఈసారి ఎలాంటి రూపం రాబోతుందో, ఎలా ఉండబోతుందో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ సో ఎస్, ఆ తర్వాత మనకి పూణేలోని దగ్దుషేర్ హల్వాయి గణపతి అనేది కూడా చాలా ఫేమస్ గణేష్ పండుగ అంట. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉన్న ఈ గణపతి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణపయ్య విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారంట. అండ్ బంగారు ఆభరణాలు, విలువైన అలంకరణలతో ఈ గణపతి ప్రత్యేకంగా కనిపిస్తాడట. దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శనం కోసం వస్తారట. అండ్ ఇక్కడి గణేష్ ఉత్సవాలు కేవలం పండుగలా కాకుండా భక్తి మరియు సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాయట. అండ్ అలాగే ముంబైలోనే ఇంకొక ఫేమస్ మండల్ వచ్చేసి జిఎస్బి సేవా మండల్ అంట. ముంబైలోనే జిఎస్బి సేవా మండల్ గణపతి కూడా చాలా ప్రత్యేకమైంది. ఇది కూడా బంగారు వెండి ఆభరణాలతో చేసే అద్భుతమైన అలంకరణకు ప్రసిద్ధి. గణపయ్య విగ్రహాన్ని ఎంతో వైభవంగా అలంకరిస్తారు. వేద మంత్రాలు, ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు ఈ మండల్లో ప్రత్యేకత. అందుకే దీనిని ముంబైలోని అత్యంత వైభవమైన గణపతి ఉత్సవాల్లో ఒకటిగా భావిస్తారట. మరి ఇంకా గణేష్ ఉత్సవాలలో మన ఫేమస్ గణేష్ పండల్స్ ఎక్కడ ఉన్నాయి మన ఇండియాలో అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో. ఇంకొక చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత మనము మిగతా పండల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మనం మాట్లాడుకుంటున్నాము ఫేమస్ గణేష్ పండల్స్ గురించి. సో రాబోతోంది వినాయక చవితి కాబట్టి. సో ముంబై, యాక్చువల్గా చాలా వరకు ముంబై ఉంది, అండ్ ఐ ఫీలింగ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ దట్ ఇన్ని ఫేమస్ ముంబై వీటిలలో, ముంబై గణేష్ పండల్స్లో మన ఖైరతాబాద్ వినాయకుడు సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. అంటే ద మోస్ట్ ఫేమస్ గణేష్ పండల్స్ టు విజిట్ అనే దాంట్లో ద సెకండ్ ప్లేస్లో మన పేరు కనిపించడం అనేది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే జిఎస్బి సేవా మండల్ తర్వాత ముంబై చా రాజా గణేష్ గల్లీ ముంబై. ఓకే, సో ముంబైలోని గణేష్ గల్లీలో ఉండే ముంబై చా రాజా కూడా చాలా ప్రసిద్ధట. ఈ పండల ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి సంవత్సరం భారీగా కొత్త కొత్త థీమ్లతో అలంకరణ చేస్తారట. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు వంటి వాటిని పండల్స్ రూపంలో తయారు చేస్తారట. అందుకే భక్తులు గణపయ్య దర్శనంతో పాటు ఆ అద్భుతమైన అలంకరణలు కూడా చూడటానికి వస్తారంట. సో అంటే చెప్పాలంటే మన బాలపూర్ గణేష్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా డిజైన్స్ ముందు, అలాగా మేబీ. ఆ తర్వాత కేత్వాడి చ గణేష్ రాజా ముంబై. ఓకే, ఇది కూడా బొంబాయి, ముంబైలోనే కేత్వాడి చ గణేష్ గణరాజ్ భారీ గణేష్ విగ్రహాలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సంవత్సరం గణపయ్యను కొత్త కొత్త రూపాల్లో

చూపిస్తారట. మరి పురాణాల్లోని వివిధ రూపాలు, ప్రత్యేకమైన అలంకరణలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటాయంట. పెద్ద విగ్రహాలు తయారు చేసే సంప్రదాయం వల్ల ఈ పండల్స్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సో మరి చివరిగా, భారతదేశంలో వినాయక చవితి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, మనకి భక్తి, కళ, సంస్కృతి, ఐక్యత అన్నీ కలిసి జరుపుకునేటువంటి ఒక గొప్ప వేడుక. అది పండగ అనేయడం చాలా చిన్న పదం, అదొక వేడుక అనేది, సెలబ్రేషన్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. ముంబైలో లాల్ బాగ్చా రాజా భక్తుల విశ్వాసానికి గుర్తయితే, హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ భారీ విగ్రహాలకు గుర్తు, పూణే హల్వాయి గణపతి సాంప్రదాయ వైభవానికి గుర్తు. ఇలా ప్రతి గణేష్ పండుగకు దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక చరిత్ర ఉంది. అందుకే వినాయక చవితి సమయంలో భారతదేశం అంతా కూడా ఒకే మాటతో మారుమోగిపోతుంది, అదే గణపతి బప్ప మోరియా. మీరు కొంటా అంటారు కదా, ఇంకొక 2 రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఫుల్ ఆఫ్ ఫెస్టివిటీస్ అన్నమాట. ఏ గల్లీకి వెళ్ళినా కూడా అదొక వైబ్ అనిపిస్తుంది నిజంగా. వినాయక చవితి అంటే అదొక వైబ్. అండ్ హోప్ ఈసారి కూడా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ద ఓన్లీ థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఆర్ ఆస్క్ అబౌట్ యూ ఇస్, మీరు చేసే ఇంట్లో పెట్టుకునే వినాయకులను కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అట్లీస్ట్ అవి కాన్షియస్గా మట్టి విగ్రహాలు తెచ్చుకుంటే జనాలకి చూపించడానికి కాకుండా మనము పూజించడానికి, ప్రేమతో పూజించడానికి, ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హాని జరగకుండా చేసేటువంటి మట్టి విగ్రహాలని తెచ్చుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ సఫరింగ్ అ లాట్ విత్, ఈసారి వర్షాలు లేవు, ఇట్స్ బికాస్ ఆఫ్ ఎల్ నినో. అండ్ మొన్ననే నేపాల్లో ఫ్లడ్స్ చూసాము, ఇలాంటివి బోలెడని ఇంకా విపత్తులు రాబోతున్నాయి బికాస్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ ఆల్రెడీ. కొన్ని సంవత్సరాల నుంచి మనం చేసిన వాటికి ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా మనం ఇవన్నీ అనుభవిస్తున్నాము. అండ్ దేర్ ఆర్ లాట్ మోర్ కమింగ్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో అట్లీస్ట్ నౌ లెటస్ టేక్ అకౌంటబిలిటీ, లెటస్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఓకే, రెస్పాన్సిబుల్గా ఫెస్టివల్ని ఏమంటారు సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్. ఓకే, సో ఎస్, స్టే ట్యూన్డ్. మరి ఇంకా మంచి మంచి పాటలు వస్తున్నాయి.

0: ఇప్పుడు ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం ఈరోజు 179.90 కోట్ల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 3008 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. వ్యవసాయ మోటార్లు, పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ

వ్యవసాయ మోటార్లు, పంపు సెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 100% హామీ ఇస్తున్నానని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతుల్లో అనవసర భయాలు, అపోహలు సృష్టించవద్దని కోరారు. రాష్టంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్లో ఒకరిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019కి సవరణను కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు పిలుపునిచ్చారు. నాచారంలోని డిపిఎస్లో ఈరోజు జరిగిన యూత్ పార్లమెంటులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస, నిరాధార ఆరోపణలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించవలసిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడుల్లో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అబ్బా ఇంకొచ్చేసి ఉంటే బాగుండేది.
1: డిసప్పాయింట్ అవ్వకండి. నీరా గారు మనం స్టార్ట్ చేద్దాం.
2: ఆఫ్ కోర్స్ రాబిన్.
3: మ్యూజిక్ స్టార్ట్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే జ్యోత్రమయ్, అండ్ మనం ఉన్నాము తాజా ట్యూన్స్లో. అండ్ అఫ్ కోర్స్ యూఆర్ లిసనింగ్ టు ఆల్ న్యూ లేటెస్ట్ సాంగ్స్. సో రీసెంట్గా మన దగ్గర కాదు కానీ ఎక్కడంటే నార్త్ సైడ్ ఒక సినిమా రిలీజ్ అయిందనమాట, హనుమాన్ అన్ష్ అని చెప్పేసి. యాక్చువల్గా చాలా ఏం బేసిక్ అసలు ప్రమోషన్స్ లేకుండా ఏమీ లేకుండా రిలీజ్ అయింది. ఓకే, కానీ నోటి ఏమంటారు మౌత్ పబ్లిసిటీతో ఫస్ట్ 400 థియేటర్లు వచ్చినాయి, ఇప్పుడు 4000 థియేటర్లకి ఆ సినిమా పాస్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 2 crores ఆ మూవీ తీస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 crores క్రాస్ అయిందంట. ఇట్స్ ఎ నార్మల్ మూవీ అండ్ దాని గురించి ఇప్పుడు చాలా చర్చ నడుస్తుంది. సో వాట్ ఈస్ ద మూవీ ఇస్ అబౌట్ అంటే, నీమ్ కరోలి బాబా అనే అతని గురించి, తన లైఫ్ హిస్టరీ గురించి మూవీ తీశారు. అండ్ మన దగ్గర చాలామందికి తెలీదు నీమ్ కరోలి బాబా అని అంటే, బట్ ద ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ స్టీవ్ జాబ్స్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, లేకపోతే ఓకే ఇంకా హాలీవుడ్ ఫేమస్ హీరోయిన్స్ కావచ్చు, ఇట్లా చాలామంది నీమ్ కరోలి బాబా గురించి మాట్లాడము, వాళ్ళ దగ్గరికి వచ్చి ఇండియాకి వచ్చి ఒక 1 month ఆయన ఆశ్రమంలో స్టే చేయడము, ఇలాంటివన్నీ చాలా మిరికల్స్ జరిగాయంట. సో నిజంగానే ఆయన హనుమంతుడి అంశ లాగా పుట్టాడు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ అందుకే ఆ సినిమాకి కూడా హనుమాన్ అంశ్ అని పేరు పెట్టారనమాట, బికాజ్ నీమ్ కరోలి బాబా ఇస్ ఎనార్మస్ హనుమాన్ భక్తుడు అనమాట. సో ఆ సినిమా కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక కనిపిస్తే తప్పకుండా వెళ్ళి చూడండి. సో అందరూ కూడా చాలా గొప్పగా చెప్తున్నారు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీవేర్ నియర్ బై అనిపిస్తే కనుక డెఫినెట్లీ గో టు ద మూవీ, ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ సర్చ్ అబౌట్ దిస్ మూవీ ఆల్సో. సో మీకు కూడా తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ మూవీ, నిజంగానే ఇలాంటి ఒక మూవీ ఉందా అని చెప్పేసి నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను. సో ఇయర్స్ ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
2: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
3: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయి. అండ్ ఎస్, వీఆర్ ఇన్ థాజా ట్యూన్స్. అయితే కొన్నిసార్లు మనము ఏదైనా ఒక విషయం చూసినప్పుడు కానీ, ఏదైనా ఒక దాని గురించి తెలుసుకున్నప్పుడు కానీ, మనం తెలుసుకున్న విషయాలపైన ఆల్మోస్ట్ మనమే ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటాం అనమాట. మనకు తెలిసింది చిన్న చీమంత అయితే దాని మీద కొండంత స్టోరీ రాసుకొని, ఓకే ఇది ఇలాగే జరుగుంటుందేమో, ఇది ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఊహాగానాల్లో తేలిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్గా అది అలా ఉండకపోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇదంతా ఏమని చెప్తున్నారంటే, అబౌట్ 2 మూవీస్ ఐ వాచ్ రీసెంట్లీ. ఐ వాంట్ టు టెల్ దిస్ దట్ అంతకీ 2 మూవీస్ ఏంటి అంటే, ఒకటేమో ఇరుముడి, ఇంకొకటేమో డీసీ. ఓకే, నేను ఫస్ట్ ట్రైలర్ చూసిన

ఇప్పుడు ఐఎమ్ నాకు అసలు వైలెన్స్ ఫైటింగ్స్ ఇవన్నీ అస్సలు నచ్చవు. ఓకే, బేసిక్గా ఐ టోటలీ అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే అలాంటి ఏవైనా కూడా మోస్ట్లీ నేను అవాయిడ్ చేస్తాను. బ్లడ్ షెడ్ అంటే అస్సలు నచ్చదు. సో నేను డీసీ ట్రైలర్ చూసినప్పుడు నో దిస్ వన్ ఇస్ నాట్ ఫర్ మీ, దిస్ మూవీ ఇస్ నాట్ ఫర్ మీ అని చెప్పేసి అనుకున్నాను. అండ్ సేమ్ వే వెన్ ఐ సా ఇరుముడి, అందులో ఒక గాడ్ ఎలిమెంట్, అయ్యప్ప స్వామి ఎలిమెంట్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంది. సో ఐ థాట్ దిస్, ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్. ఓకే, సో ఐ థాట్ దట్ మూవీ ఈజ్ ఫర్ మీ. కానీ రియాలిటీ ఎలా టర్న్అవుట్ అయిందంటే, డీసీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం విత్ అ లిటిల్ యునో ఎమోషన్స్. ఒక ఫాదర్స్ అండ్ ఎమోషన్ కావచ్చు, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండే ఒక ఎమోషన్ కావచ్చు, యునో ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్. అంటే మనం పేరెంట్ యునో చిన్న చిన్న ఎమోషన్సే కానీ దే ఆర్ పోర్ట్రేట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ దెర్ ఈజ్ అ ఒక ఒక తెలియని ఇన్నసెన్స్ ఉంది డీసీ మూవీలో. స్టిల్ ఇట్స్ అ బ్లడ్ షెడ్ మూవీ, కానీ అందులో ఒక ఇన్నసెన్స్ ఉంది. వేరాజ్ ఇరుముడి మూవీకి వస్తే, వాట్ ఐ థాట్ అండ్ ఐ వెంట్ టు థియేటర్, ఐ వాజ్ లిటరలీ షాక్డ్. నేను ఏదైతే బ్లడ్ షెడ్ ఉన్నప్పుడు వైలెన్స్కి టెర్రర్కి ఇలాంటివి యాంగ్జైటీగా ఫీల్ అవుతానో అవన్నీ లిటరల్గా నేను ఇరుముడి మూవీలో ఫీల్ అయ్యాను. లైక్ విన్ దేర్ వాస్ ఫైటింగ్ కావచ్చు, లేకపోతే యూనో దేర్ వెర్ లాట్ ఆఫ్ సీన్స్ లిటరల్గా నాకు యాంగ్జైటీ వచ్చింది కొన్ని సీన్స్కి అయితే. అండ్ నేనది ఒక పీస్ఫుల్గా మంచి ఎమోషనల్గా లేకపోతే దేవుడికి కనెక్టెడ్గా ఉన్న మూవీ అనుకుని వెళ్ళాను, బట్ ఇట్ వాజ్ టోటల్ ఆపోజిట్. అండ్ ఐ వాజ్ అప్సెట్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్ విత్ ఇరుముడి. అవి ఏంటి అని అంటే ఇంకో చక్కటి పాట తర్వాత చెప్తాను, బికాజ్ ఇట్స్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టైమ్. సో మేబీ సో మెనీ పీపుల్ మే నాట్ బీ హ్యాపీ విత్ మై థింగ్ అబౌట్ దట్ మూవీ, బట్ స్టిల్ ఐ వాంట్ టు పుట్ మై వర్డ్ దేర్. సో ఇంకో చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విచ్ ఐ గాట్ టు సీ ఇన్ ఇరుముడి మూవీ అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ డిడెంట్ లైక్, చెప్తే చాలామందికి నచ్చదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఎవరో రావాలి, ఎవరో మనల్ని కాపాడాలి అనేది చూపించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. లైక్ మేబీ అ ఫాదర్ ఆర్ గాయత్రికి వాళ్ళ నేను ఫ్రెండ్ ఫాదర్ అలాగా. ఎందుకు? బికాస్ ఇట్స్ నాట్, దేర్ ఆర్ చిల్డ్రన్ హు డజంట్ హ్యావ్ పేరెంట్స్, ఓకే. ఎక్కడో వర్క్ చేసుకుంటూ ఉంటారు, పేరెంట్స్ దగ్గరగా ఉండకపోవచ్చు, కొంతమంది ఓన్లీ సింగిల్ పేరెంట్స్ పెంచుతూ ఉంటారు. ఇట్స్ నాట్ నెసెసరీ టు హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ ఇన్ దేర్ లైఫ్. సో ఇట్స్ నాట్ రిలేటబుల్ ఇన్ దిస్ ఏజ్ దట్ ఒక ఫాదర్ ఉండాలి ఖచ్చితంగా మనల్ని కాపాడడానికి. నో, ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ దట్ ఆ ఏరియా కనుక అంత ప్రాబ్లమాటిక్ అయితే, ది గర్ల్స్ షుడ్ బీ క్యాపబుల్ టు సర్వైవ్ దెమ్ సెల్స్. అలా వాళ్ళని పెంచాలి, అలాంటివి ఏమన్నా ఆ ఊర్లో పాటించాలి, అలాంటివి ఆ ఊర్లో అమ్మాయిలకి నేర్పించాలి. దట్ ఈస్ ద థింగ్ విచ్ ఐ బిలీవ్. అండ్ అన్నీ నేను నాన్నకే చెప్తాను, నాన్నకే చెప్తాను అనే విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు. బికాజ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు ఓపెన్ అప్ విత్ హూఎవర్ ద పేరెంట్ ఈస్ అవైలబుల్, ఓకే. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ద వన్ పేరెంట్ విల్ బీ ఆబ్వియస్లీ ఫేవరెట్ ఉంటారు, బట్ స్టిల్ వెన్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ ఫర్ ద పర్సన్ హూ ఈస్ అవైలబుల్ అట్ దట్ టైమ్. అండ్ ద థర్డ్ ఈస్ వెన్ ఎన్ ఎమర్జెన్సీ కమ్స్, ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద ఫస్ట్ థింగ్ విచ్ షుడ్ బీ ఇన్ యువర్ మైండ్ ఈస్ గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ సేఫ్లీ. అది నువ్వు అబద్ధం చెప్తావా, ఎవరైనా తంతావా, లేకపోతే ఏం చేస్తావు అనేది కాదు. ఫస్ట్ నీ సేఫ్టీ, నీ లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు దునియా చేయొచ్చు, కానీ లేదు నేను నిజమే చెప్తాను, నేను మా నాన్నకే చెప్తాను అని ఆ చిన్న సిల్లీ పాయింట్ తన ప్రాణం తీసింది అనేది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. అండ్ చాలా యాంగ్జైటీగా కూడా అనిపించింది అలాంటివి చూసినప్పుడు. బికాజ్ యూనో ఇలాంటివన్నీ చూసినప్పుడు అమ్మాయిల్ని పెంచాలన్నా, ఆడపిల్లల్ని కనాలన్నా, ఇవన్నీ కూడా భయం వేస్తూ ఉంటుంది. అవన్నీ యూనో అక్కడ సొల్యూషన్స్ ఎక్కడ చూపించలేదు, ఇలా జరుగుతుంది అనే చూపించారు వెళ్ళాను కూడా. డెఫినెట్లీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, బట్ హ్యావింగ్ అ ఫాదర్ హూ ప్రొటెక్ట్స్ హర్ ఈజ్ నాట్ అ పాయింట్. ఎందుకంటే సి, వన్ డే ఆర్ 4-5 డేస్ ఫాదర్ అవైలబుల్గా లేరు, బట్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇస్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ. So that is not the concept in this era we should make girls to learn. Ilanti situations lo ee generation lo ammailkaithe adu asalu nerpichakoddu. Stand on your own legs, protect yourself, and how to protect yourself in how many situations, what are the situations you may face, and andarki laga bayitiki raavali anevi nerpichali anedi na concept anamata. సో అదర్ దెన్ దట్ మూవీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అనేది నాకు ఇర్రెలవెంట్గా ఈ జనరేషన్కి అస్సలు సూటబుల్ కాలేదు అని అనిపించింది. సో ఎస్, అయినో చాలామందికి నచ్చదు, బట్ స్టిల్ చాలామందికి సినిమా నచ్చుంటుంది. బట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఎస్, మరి అది ఈ రోజున మన షో అనమాట. నా షో టైం అయితే అయిపోయింది అండ్ నందిని నెక్స్ట్ ఆర్డే వెయిట్ చేస్తుంది. సో ఎస్, హోప్ యూ గైస్ హ్యావ్ ఫన్. ఇంచక్క రేపు ఎల్లుండి ఆల్రెడీ హాలిడేస్ వస్తున్నాయి అండ్ గణేష్ చతుర్థి ప్రిపరేషన్స్ ఫుల్గా జరిగిపోతున్నాయి. సో అందరూ కూడా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, అండ్ సేఫ్గా సెలబ్రేషన్స్ చేసుకోండి. అండ్ ఎన్విరాన్మెంట్కి కొంచెం సేఫ్టీని ఇచ్చే సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకే. ఎందుకంటే సెలబ్రేషన్ ఈ ఒక్కరోజే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చేసుకుంటూ ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద యునో స్టాండర్డ్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అట్లీస్ట్ అనేది విచ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ వినాయక చవితి అందరికీ అడ్వాన్స్డ్గా. అండ్ దిస్ ఈజ్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియల్లీ. స్టే ట్యూన్డ్.

ఇప్పుడు ఆకాశవాణిలో ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డర్మటాలజిస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే అంశం మీద డర్మటాలజిస్ట్ డాక్టర్ సహానా ఖాన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. ఈరోజు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనకు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ సరైన హైజీన్ పాటించకపోతే, అంటే పరిశుభ్రత పాటించినప్పుడు కొన్ని చోట్లలో ఇన్ఫెక్షన్స్ రావడం గమనిస్తాము. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ర్యాంపెంట్గా, అంటే విపరీతంగా కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు?
1: మెయిన్ ఏంటంటే చాలా మంది అది వచ్చిన తర్వాత చిన్న మచ్చలాగా వస్తుంది, దురద ఉండి మచ్చ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే వీళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు. ఎక్కడంటే ఏదో డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, లేదా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు మందులు వాడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే తగినట్టు తగ్గుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కదండి స్కిన్లో. సో ఆ దురద వాళ్ళు అక్కడ దురద ఉంటుంది. సో ఆ దురదన తర్వాత వాళ్ళు అక్కడ గోకి ఇంకెక్కడ దురద ఉన్నప్పుడు గోకితే స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అది చిన్న కొన్ని ఒక వారం 10 రోజుల్లో తగ్గేది. వీళ్ళు ఒళ్ళంతా వచ్చేసరికి విల్ టేక్ మంత్స్, నెలల కొద్దీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.
0: అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా?
1: అంతేనండి, అంతే. చిన్న ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ. అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తగ్గిపోతుంది.
0: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నైజ్ చేస్తారు డాక్టర్ గారు? అంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా అని?
1: ఏం లేదండి, చిన్న నల్ల కొంచెం మచ్చలాగా ఉంటుంది, కొంచెం దురద ఉంటుంది. తర్వాత కొంచెం గోకినప్పుడు ఏమవుతుంది, కొంచెం పౌడర్ పౌడర్ లాగా వస్తుంది, చిన్నగా ఉండి పెద్దగా అయితే ఉంటుంది. అది ఇన్ఫెక్షన్. ఇంకోటి అంటే మామూలుగా చిన్నపిల్లలు అసలు ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు లేదా దగ్గర తీసుకున్నప్పుడే వస్తుంది. సో చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా
0: దీనికి కారణము పరిశుభ్రత అంటారా?
1: ఒకటి మెయిన్ అవునండి, ఒకటేమో మెయిన్ రోజు స్నానం చేసుకోవాలి, అదొకటి. తర్వాత ఏమో ఎక్కువ చెమట వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏమిటంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో కొన్ని మన పైనే ఉంటాయి. మనం ఒకవేళ సరిగ్గా స్నానం చేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినప్పుడు కానీ అవి బయటకు వస్తాయి అన్నమాట.
0: తడి వాతావరణంలో అది పెరగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చెమట వచ్చే పని ఏదైనా చేసినప్పుడు తర్వాత స్నానం చేయడం కానీ
1: కలుపుకోవడం,
0: మాయిశ్చర్ అలా మిగిలిపోకుండా మిగిలినట్టయితే అక్కడ
1: అంటే మనం స్నానం చేసినప్పుడు అది ఇంకా వాష్ అయిపోతుంది, కడిగినట్టు అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్.
0: సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు?
1: అదేంటి, ఏం లేదండి, చిన్న అది ఒకవేళ చిన్న మచ్చలాగా ఉందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కంపల్సరీ మనం టాబ్లెట్స్ ఉన్నాయి, దాన్ని ఉంటుంది ట్రీట్మెంట్. వారం 10 రోజుల నుంచి ఉంటుంది. ఒకవేళ చిన్నగే ఉంది మీకు ఆయింట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత 2 వారాలు 3 వారాలు టాబ్లెట్స్ వాడాలి, అంతే. దురద ఉంటే దురద గోళి వేసుకోవాలి. ఒకవేళ అట్లా కాదు, చాలా మచ్చలు ఉన్నాయి, ఒళ్ళంతా ఎక్కువైపోయింది, కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఇంత ఎక్కువైతుంది తలలో కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అన్నా తీసుకోవాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది.
0: ఈ మామూలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఏ భాగాల్లో ఎక్కువగా చూస్తుంటారు?
1: మోస్ట్లీ మేము చూసేదంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు చెప్పినట్టు చెమట ఎక్కువ వస్తుంది అట్లా అన్నప్పుడు మనకి ఏంటంటే కాళ్ళ దగ్గర చూస్తాము, లేకపోతే సంకల్లో కానీ అట్లా చూస్తాము. మోస్ట్లీ డ్రైవర్స్ కూడా అండి, లేకపోతే చాలాసేపు కూర్చొని పాపం వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి చెమట ఎక్కువ వస్తుంది ఆ సైట్లో, ఆ ఏరియాలో ఎక్కువ చూస్తాం. గ్రాయిన్ ఏరియాస్, తొడల దగ్గర అక్కడ ఎక్కువ చూస్తాం.
0: చాలా మంది గమనిస్తుంటారు డాక్టర్ గారు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, అలాగే రెగ్జిన్ మీద చాలా సేపు కూర్చొని ఉంటారు, అది చెమటతో పాటు ఒక రకమైన మంట కూడా వచ్చేస్తుంది.
1: అది రెగ్జిన్ ఆ సీట్ కవర్ మనకు అబ్జార్బ్ చేయదు, అంటే చెమటను పీల్చుకోదు కదా. సో దాంతో ఏమవుతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది వెనకాల, కాబట్టి వాళ్ళు చూసుకో, చిన్నగా ఉంటుంది, అది పెద్దగా అయిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఒళ్ళంతా పాకే ఛాన్సెస్ ఉంటాయి.
0: దానికి ఏ రకమైన శ్రద్ధ?
1: ఏం లేదు, అంతే. అదే 2 సార్లు స్నానం చేసుకోవాలి, తర్వాత ఏమో వీలైనంత వరకు మీరు కాటన్ బనీన్ కానీ కాటన్ బట్టలే వేసుకోవాలి. వేసుకున్న బట్టలు మంచి హాట్ వాటర్ లో వాష్ చేసుకుంటే ఏమైతుందంటే మనకు మన శరీరం నుంచి పోయినా కానీ ఆ బట్టల్లో ఉండిపోతుంది. సో వాడిన బట్టలు మళ్ళీ వాడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది అదే అంటారు, డాక్టర్ గారు వాడిన తర్వాత మళ్ళీ వస్తుంది అని. మెయిన్ ఏంటంటే బట్టలు హాట్ వాటర్లో వేడి నీళ్ళలో కొంచెం వాష్ చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అందులో ఉన్నది కూడా పోతుంది.
0: మామూలుగా గమనిస్తుంటాం చిన్నప్పుడు పిల్లల్ని శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు వాడిన బట్టలన్నీ వేడి నీళ్ళలో
1: ఉడకబెట్టి, ఇన్ఫెక్షన్స్ రావునండి. అది కలిసి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా దూరం కార్ నడిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాటన్ వేసుకోవాలి, సీట్ మీద కాటన్ది, తర్వాత కాటన్ బట్టలు వేసుకోండి. ఎందుకంటే అంత దూరం నడిపించిన తర్వాత మీకు చెమట వస్తుంది. సో చెమట మీరు రెగ్జిన్ సీట్ ఉందనుకోండి, చెమట మీకు అది పీల్చుకోదు, దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు కాటన్ సీట్ కవర్ అవి వేసుకుంటే మంచిది.

0: ఈ కోవిడ్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అలాగే కళ్ళల్లో కూడా
1: అవునండి,
0: కనబడినట్టుగా
1: అవును
0: విన్నాం డాక్టర్ గారు.
1: అవును.
0: అది ఎంతవరకు
1: అంటే
0: దాన్ని ఎలా
1: కోవిడ్,
0: ట్రీట్ చేయగలమంటారు?
1: దాని కోవిడ్ అప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఏంటంటే, ఆ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మనం స్టీరాయిడ్స్ ఇచ్చాం. స్టీరాయిడ్స్ అనే ఒక మెడిసిన్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, లోపల ఉన్న మన రెసిస్టెన్స్ కానీ, ఆ ఇమ్యూనిటీ అంటాం కదా, ఒక జబ్బుని
0: రోగనిరోధక శక్తి
1: రోగ అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమైందంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు మనకు చాలా ఇన్ఫెక్షన్స్ నోట్లో అంతా వచ్చేసింది, కళ్ళల్లో వచ్చి, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చామండి మేము. ఇంజెక్షన్స్ ఉన్నాయి అప్పుడు గాంధీలో ఉండే ఇంజెక్షన్స్, ఐవీ ఇంజెక్షన్స్ ఇచ్చాము, రక్తంలో ఎక్కించాం అనమాట. 3 వీక్స్, 4 వీక్స్ అట్లా ఇచ్చి చేసి.
0: కొందరికి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది డాక్టర్
1: అవునండి.
0: గారు, దాన్ని ఎలా గమనించాలి, ఎలా ట్రీట్ చేయాలి?
1: అది నోట్లో కొంచెం తెల్ల తెల్లగా అట్లా వస్తుందండి. అదేంటంటే, చాలా మంది ఇప్పుడు షుగర్ పేషెంట్లో గానీ, అయితే క్రానిక్ ఇల్నెస్ అంటే జబ్బు పడిన వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తినరు, తర్వాత ఏమో ఓరల్ హైజీన్, నోరు కాడకు సరిగ్గా చేసుకోరు, కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఏం లేదండి, మంచి క్లీన్ చేసుకోవాలి. కొంచెం అది ఇట్లా వేలుతో గానీ దేంతో అట్లా స్క్రబ్ చేసుకోవాలి. అది చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత మనకి దానికి పెట్టుకునే ట్యూబ్ ఒకటి ఉంటుంది, డైలీ పెట్టుకోవచ్చు ఆ ట్యూబ్. ఆ ట్యూబ్ తో తగ్గిపోతుంది.
0: అంటే ముఖ్యంగా పరిశుభ్రతని జీవితంలో ఒక భాగం చేసుకుంటే సాధ్యమైనంత వరకు చర్మ రోగాల నుంచి దూరంగా ఉంటుంది.
1: అవునండి, సగం రోగాలు తగ్గిపోతాయి.
0: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వెళ్ళి మలాములని ట్యూబ్లని
1: అవునండి అవును వాడతారు.
0: అది ఎంతవరకు సబబు అంటారు?
1: అది చెప్తున్నా కదా, చిన్న ఇన్ఫెక్షన్. చాలా మంది మెడికల్ షాప్ లోకి వెళ్ళి అడుగుతారు, వాళ్ళు అన్ని అందులో స్టీరాయిడ్ అన్ని కలిపి ఉంటాయి. అట్లా వాడి వాడు ఏం చేస్తారంటే, అది తగ్గదు, తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఒళ్ళంతా పాకిపోతుంది, తర్వాత ఏమో చర్మం కూడా దెబ్బతింటుంది, అక్కడంతా ఇట్లా మరకల్లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు చాలా కష్టం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం.
0: డాక్టర్ గారు, మానసిక స్థితి కూడా చర్మ రోగాలు అంటే ముఖ్యంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ వీటిపైన ప్రభావం చూపిస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
1: మానసికంగా ఎవరైనా బాగాలేరు అన్నప్పుడు డెఫినెట్లీ ఆయన తన ఏమంటారు, చర్మం గురించి అంత పట్టించుకోరు. సో ఆ కొంచెం ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాడరు అది, దాంతో ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు స్నానం చేయరు, బట్టలు సరిగ్గా వేసుకోరు, ఆ ఎఫెక్ట్ అంతా దీని మీద ఉంటుంది. దాని వలన ఏమైతుందంటే, ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా గానీ ఇంకా ఎక్కువైపోతుంది, వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
0: మామూలుగా టెన్షన్స్ కి, రెస్ట్లెస్నెస్ కూడా స్కిన్ కండిషన్స్ అగ్రివేట్ అవుతాయి అంటారు, ఎంతవరకు నిజం?
1: అవి దురదల్లాగా వచ్చేస్తాయి. వాళ్ళు దురద ఊరికైనా గోకుతుంటారు, అక్కడ చర్మం పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వాళ్ళ మీద ఏదో పాకినట్టు అట్లా అనిపిస్తుంది, అదొకటి కండిషన్. తర్వాత ఏమో ఇంకా కొంతమంది అయితే వాళ్ళు మానసికంగా బాగాలేనప్పుడు ఒక డబ్బా తీసుకొస్తారు, అందులో పురుగులు ఉన్నాయి డాక్టర్ గారు చూడండి అని. సో ఆ ఎక్స్టెంట్ వరకు కూడా ఉంటారండి. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కన్నా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఉన్న జబ్బు గానీ, ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ ఆయనకి మనం చెప్తే, అక్కడే ఆయనకు అవగాహన కల్పిస్తే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మనం చెప్పింది కరెక్ట్ గా తప్పకుండా విని ఫాలో చేస్తారు.
0: డాక్టర్ గారు, ఈ మధ్యలో కొన్ని వెనరల్ డిసీజెస్ లో కూడా స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది వెనరల్ డిసీజా కాదా అని తెలియకుండానే కొంతమంది వైద్యం చేయడం మొదలు పెడతారు, దాని పట్ల మనం ఏ శ్రద్ధలు తీసుకోవాలంటారు?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, వెనీరియల్ డిజీజ్ అనేది చాలా మంది తెలుసుంటుంది. అది మామూలుగా దాన్ని వెనీరియల్ డిజీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో మీరు అవన్నీ అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే చాలా మంది చెప్పారు కూడా. దాంతో ఏమైతుందంటే, వాళ్ళకున్న డిజీజ్ వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, వెనీరియల్ డిజీజ్ కాబట్టి. అది వాళ్ళు కాండమ్స్ వాడడం అట్లా చేయాలి. తర్వాత ఏమో డైరెక్ట్ కంపల్సరీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే టెస్టులు ఉంటాయండి, అందులో మనకి ఆ వెనీరియల్ డిజీజా కాదా అని మనకు చెప్పేయచ్చు. దాంతో ఆయన ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఆయన వేరే వాళ్ళకి రాకుండా తనకు కూడా తన ఉన్న జబ్బు కూడా తగ్గడానికి చూసుకుంటారు.
0: సో మొత్తం మీద ప్రస్తుతం ఉండే వైద్య విధానంలో, అలోపతి వైద్య విధానంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి మంచి ట్రీట్మెంట్
1: ఉందండి? ఉంది ఉంది.
0: ఎంత సమయం పడుతుంది అంటారు?
1: అదే ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే మీకు ఒక 10 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, సో ఎంత ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది. మచ్చలు తగ్గడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మచ్చల్లాగా వస్తుంది కాబట్టి. ఆ మచ్చలు పోతుంది కానీ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది.
0: ఏ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్?
1: ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ తో పెద్ద ఏం ఉండదండి, ఫుడ్ తో వలన వచ్చేది అని కాదు. మెయిన్ అంటే పర్సనల్ హైజీన్ ఉండాలి,
0: వ్యక్తిగత పరిశుభ్రత
1: ఉండాలి.
0: అంటే ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షియస్ అంటారా?
1: ఇన్ఫెక్షన్ దాని పేరు ఫంగల్ ఇన్ఫెక్షన్, అది అదే చెప్పాను కదా. ఒకళ్ళ దగ్గర ఎవరికైనా ఉందంటే ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి కూడా వస్తుంది, చిన్నపిల్లలకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ఏం చేస్తాడు, సేమ్ టవల్ వాడడం కానీ, బెడ్ కూడా ఎప్పుడైనా కలిసి పడుకోవడం కానీ పిల్లలతో, అట్లా వస్తే వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
0: అందుకే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని అది ట్రీట్మెంట్ అయినంత వరకు సెపరేట్ గా పడుకోవాలి. కరెక్ట్, మనం ఈ విషయంలో గమనిస్తాం డాక్టర్ గారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం అన్ని
1: కడుక్కోరమ్మంటారు, అది దీనికోసమే.
0: ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే ఇన్ఫెక్షన్
1: వచ్చేస్తుంది చిన్నపిల్లలు
0: వల్నరబుల్.
1: ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండి, కొంచెం జాగ్రత్తగా వాడాలి. వచ్చిన వెంటనే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఏదో ట్యూబ్స్ అవి వాడతారండి, అట్లా వాడద్దు.

మీరు కరెక్ట్గా స్కిన్ స్పెషలిస్ట్కి వెళ్ళండి. తర్వాతనేమో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది ఏంటి, అసలు ఇన్ఫెక్షనా కాదా, మీరు వాడకపోతే ఏమైందని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది, అప్పుడు అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఎన్నో నెలలు వాడాలని కూడా ఏముండదండి, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక 2 వారాల్లో కంపల్సరీ తగ్గిపోతుంది.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే అంశం మీద డర్మటాలజిస్ట్ డాక్టర్ సహానా ఖాన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: FM Rainbow 101.9. Good evening, listeners. You're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. Studio clock lo time 6:01 avutundi. And welcome back. Andru baunnaru kada, neeku chaala baunnanu. And how is your Friday going? Telikunda into date chuste September 11th. అసలు సెప్టెంబర్ ఇలా స్టార్ట్ అయ్యి అలా గడిచిపోయిందని అనిపిస్తుంది కదా. టు బి ఆనెస్ట్, ఫస్ట్ 5 to 6 months ఆఫ్ 2026 బాగానే గడిచాయేమో, కానీ ఆ తర్వాత జూలై, ఆగస్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ సెప్టెంబర్ 11th, ఎలా గడిచాయి, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయో అసలే తెలియట్లేదు. దానికి తోడు లాట్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆల్ అరౌండ్. ప్రతి వీక్ ఆర్ ప్రతి 2 weeks ఒకసారి మనకి ఏదో ఒక ఫెస్టివల్ రానే వస్తుంది. బోనాల నుంచి తర్వాత జన్మాష్టమి అయింది, ఆ తర్వాత వీఆర్ ఆల్ గెటింగ్ రెడీ ఫర్ గణేష్ చతుర్థి ఆన్ దిస్ మండే. వెల్ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: వెల్కమ్ బ్యాక్. 6-7 స్టూడియో క్లాక్ లో టైమ్ అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, పుస్తకాలు చదవడం ఒక మంచి అలవాటు. ఈ మాట మనకి చిన్నప్పటి నుంచి మనం కలిసిన పెద్దవాళ్ళందరూ మనకు అదే చెప్తారు. యూ హ్యావ్ టు రీడ్ బుక్స్, బుక్ రీడింగ్ ఈజ్ అన్ అమేజింగ్ హాబీ, బుక్స్ ఆర్ జస్ట్ లైక్ యువర్ గుడ్ ఫ్రెండ్స్ అని మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము. అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా బుక్స్ చదవటము వాళ్ళు నేర్చుకుంటారు, లేదంటే ఓ బుక్ రీడింగ్ కూడా ఒక హాబీ, అది కూడా ఒక హ్యాబిట్ అని వాళ్ళ పేరెంట్స్ని చూసి, లేకపోతే వాళ్ళ ఇంట్లో సిబ్లింగ్స్ని చూసి వాళ్ళు కూడా బుక్ రీడింగ్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. లేదంటే అదర్వైజ్ స్కూల్ బుక్స్ తర్వాత ఇంకా పెద్దగా ఏం బుక్స్ చదవని కేటగిరీ కూడా ఉంటుంది. బట్ బుక్స్ హ్యాస్ ఆల్వేస్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్ ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మనల్ని జడ్జ్ చేయవు, మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని సేఫ్గా కూడా ఉంటాయి. అండ్ బుక్స్ చదివే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రపంచం ఎలా ఉంటుందో, హౌ ఇట్ ఫీల్స్ టు గెట్ లాస్ట్ సిట్టింగ్ ఇన్ అ సింగిల్ ప్లేస్. ఆల్ రైట్, సో లిటరలీ స్టోరీలోకి ట్రావెల్ చేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్స్ సంథింగ్ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఎవరైనా చెప్తేనో లేకపోతే డిస్క్రైబ్ చేస్తేనో అది అర్థమయ్యే ఎక్స్పీరియన్స్ అయితే కాదు. నా వరకు వస్తే ఐఎమ్ నాట్ అ వొరేషియస్ రీడర్, బట్ ఐ స్టిల్ లైక్ టు రీడ్ సమ్ గుడ్ రీడ్స్ అన్నమాట. వెల్, బుక్ రీడింగ్ గురించి అండ్ మనము బుక్ రీడర్స్తో ఎలా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, దీని గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: बाबू वासुदेव। శ్రద్ధగా విను నాయన,
1: ఇది వత్సని ప్రపంచం. చరవాణి అంతర్జాల సాంఘిక మాధ్యమాల తాకిడికి రకావికలమై మనశ్శాంతి కోల్పోయిన వాళ్ల కోసమే సృష్టించిన స్వచ్ఛంద కారాగారం. చరవాణి బానిసలారా, వనికి మాలిన ప్రజలారా, సాంఘిక మాధ్యమ సైతానులారా, హేళన చిత్రాన్ని పెట్టే మొహం తెలియని సన్నాసులారా, మిమ్మల్నిచ్చట బంధించడం లేదు, ఆడిస్తా.

అభిమానంతో పెట్టుకో. అది దా సారు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

6:31 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. సో బుక్స్ అందరము చదువుతాము, కానీ ఏం చదువుతున్నాము, ఎంత ఇష్టంగా చదువుతున్నాము, లేదంటే ఎవరైనా సజెస్ట్ చేసి చదువుతున్నామా అన్నది విషయం పక్కన పెడితే మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్గా మారిపోతాయి. దే డు నాట్ జడ్జస్ అండ్ మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతాయి. అయితే బుక్స్ చదివేటప్పుడు ఆ స్టోరీలోకి ట్రావెల్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాను కదా, రైట్? కానీ కొన్నిసార్లు ఒక్కలమే కూర్చొని చదువుతూ ఉంటే బోర్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా మూవీ చూసినా వెంటనే మనము మనకి ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తాము. తర్వాత అందులో ఉన్న డైలాగ్స్ ఒకరొకరు మాట్లాడుకుంటాము, అందులో ప్లాట్ ట్విస్ట్ ఏదైతే ఉందో సినిమా చూడని వాళ్ళకి చెప్పేస్తానని కూడా భయపెడుతూ ఉంటాము. సో ఇలాంటి డిస్కషన్ వల్ల ఒక మూవీ ఆర్ ఒక జానర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం తెలియకుండా మాట్లాడుతూనే ఉంటారు అండ్ మనతో ఆ వైబ్ సెట్ అవుతుంది. కాబట్టి వీ కెన్ టాక్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ విత్ దిస్ పార్ట్నర్. బుక్స్ గురించి కూడా అంతే, అందరికీ తెలియకపోవచ్చు బికాస్ కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి అండ్ మనం చదివిన బుక్కే ఇంకొకరు చదవాలని లేదు, ఆర్ అలా చదివిన వాళ్ళు మనకి తెలియాలని కూడా లేదు. బికాస్ బుక్స్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది, అందరూ ఈదుతున్నారు కానీ ఎవరి డైరెక్షన్లో వాళ్ళన్నమాట. అయితే మనము ఇష్టపడిన చదివిన బుక్ అండ్ మనతో రెజనేట్ అయినట్టు వేరే వాళ్ళు కూడా ఎవరన్నా ఉండి రిలేట్ చేసుకున్నట్టయితే వాళ్ళు మనతో కలిసి మనతో డిస్కస్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదా. మనతో వైబ్ అవ్వాలి అంటే వాళ్ళు కూడా సేమ్ బుక్ చదవాలి అండ్ మనం చదివిన టైంలో వెనక్నో ముందో ఏదో ఒక టైం పీరియడ్లో చదివైతే ఉండాలి. అయితే సేమ్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు దొరకడము మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పోటర్ చూస్తే అందరూ పాటర్ హెడ్స్ అనేసి ఒక పెద్ద కమ్యూనిటీయే ఉంది. అది ఇన్స్టాగ్రామా ఫేస్బుక్కా అని సంబంధం లేకుండా దేర్ ఆర్ పాటర్ హెడ్స్ అండ్ దే అట్రాక్ట్ పాటర్ హెడ్స్. సో ఇలాంటి విషయాల్ని మనతో వైబ్ అయ్యే వాళ్ళు మనకి దొరకాలి అని అంటే మనకి ఒక చిన్న క్లబ్ ఒక చిన్న నెట్వర్క్ ఉండాలి. సో ఈ పర్పస్ని కేటర్ చేయడానికి బుక్ క్లబ్స్ అండ్ కమ్యూనిటీస్ మెల్లిమెల్లిగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు ఎక్కడున్నాయో ఒక చిన్న లైబ్రరీలోనో లేదా కాలేజ్లోనో ఉన్న ఈ కమ్యూనిటీస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అండ్ దే ఆర్ స్ప్రెడింగ్ దేర్ నెట్వర్క్. చాలా ఫ్రెషర్స్ని వాళ్ళ కమ్యూనిటీలో యాడ్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో క్లబ్ అయ్యి వేరియస్ యాక్టివిటీస్ ఇనిషియేటివ్స్తోని మెంబర్షిప్ అనేది పెంచుకుంటూ ఉన్నారు. వేరియస్ స్ట్రేంజర్స్ చాలా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఒక దగ్గర కలిసి కమ్ టుగెదర్ టు ఫార్మ్ అ గ్రూప్ అండ్ టాక్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఇక్కడ బుక్స్ కాబట్టి, బుక్ కమ్యూనిటీ కాబట్టి ఆఫ్ కోర్స్ పుస్తకాల గురించి మాట్లాడుకుంటారు. ఆ కాన్వర్సేషన్స్ ఎంత టైమ్లెస్ ఉంటాయో కదా, ఆలోచించండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

Rainbow 101.9. 6:43 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ వేరియస్ స్ట్రేంజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ మీట్ టుగెదర్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ గ్రూప్స్ అండ్ టాక్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. ఇలా మన ఇంట్రెస్ట్ మ్యాచ్ అయిన పర్సన్స్తోని మనం కలిస్తే ఎంత బాగుంటుంది కదా. చాలా విషయాలు చాలా పర్స్పెక్టివ్స్లో ఇది బాగుంది అది బాగుంది, అయ్యో ఈ డీటెయిల్ చూడలేదా అది వినలేదా ఇది గమనించలేదా అని ముచ్చట్లకి అసలు అంతే ఉండదు. సో ఇఫ్ యు ఆర్ అన్ అవిడ్ రీడర్ ఆర్ రీడింగ్ని హ్యాబిట్గా చేసుకోవాలని అనుకుంటే క్లబ్స్ అనేవి చాలా మంచి కాన్సెప్ట్. మేబీ ఈరోజు ఒక ఫ్రెండ్ ద్వారానో మీరు ఏదైనా క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. క్లబ్ అనేది ఫిజికల్గానే కాకుండా ఇప్పుడు చూస్తే వాట్సాప్ కమ్యూనిటీస్ ఉన్నాయి, మిగతా గుడ్ రీడ్స్ అని ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి విచ్ ఆర్ డెడికేటెడ్ టు రీడర్స్. దాంట్లో మీకు అసలు ఫ్రెండ్స్ ఉన్నా లేకున్నా సింగిల్గా ఫస్ట్ జాయిన్ అయినా సరే ఈవెన్చువల్లీ యూ విల్ ఫార్మ్ యువర్ ఓన్ కమ్యూనిటీ అండ్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ ట్రైబ్. అండ్ ఇందులో భాగంగానే మనది రీడ్ విత్ రెయిన్బో కూడా ఒక ఇనిషియేటివే. సో మీకు మీరు నచ్చిన పుస్తకాన్ని మాకు వినిపించాలి, మన రెయిన్బో ద్వారా మన రెయిన్బో లిజనర్స్కి వినిపించాలి అని అంటే డూ రిజిస్టర్ టు రీడ్ విత్ రెయిన్బో. ఇందులో ఒక 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వారికి, 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వారికి ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు రిజిస్టర్ అండ్ మేము మీకు కాంటాక్ట్ అవుతాము. మీరు మీ బుక్ రీడింగ్ జర్నీ, మీ ఫేవరెట్ బుక్స్, ఫేవరెట్ జానర్ అండ్ ఫేవరెట్ బుక్లో నుంచి ఏదైనా ఒక చాప్టర్ చదివి మాకు వినిపించి వీ క్యాన్ గెట్ టు నో అబౌట్ ద బుక్ ఇన్ యువర్ ఓన్ వాయిస్. సో డ్యూ సైన్ ఇన్ టు రీడ్ విత్ రెయిన్బో. ఎందుకంటే in a book club you don't just read pages, you read people. So elanti books chadutunnaru anna dani batti aa manishi elanti vallo kuda vaalla aalochana vidhanam ela untundo kuda telusukovachu. So ila manam communities lo undadam prefer chestamu kabatti form your own club and find your own tribe. You are listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. stay tuned.

0: ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ రీడర్స్ అండ్ ఇంట్రెస్ట్తో ఉన్న రీడర్స్తో పాటు అసలు ఇదేంటో కూడా తెలీదు అని ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వెల్కమింగ్గా ఉంటుంది. జస్ట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జాయిన్. మహా అయితే ఏమంటుంది, యూ విల్ లెర్న్, లేకపోతే వర్స్ట్ కేసులో యువర్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్. ఎందుకంటే ఈ రీడింగ్ కమ్యూనిటీస్ ఆర్ మోర్ దాన్ జస్ట్ గ్యాదరింగ్స్. ఒక క్రియేటివ్ షేర్డ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది వేర్ ఐడియాస్, ఎమోషన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ మీట్. సో ప్లీజ్ డూ థింక్ అండ్ జాయిన్ అ రీడింగ్ క్లబ్. ఇయర్లో ఇన్ని బుక్స్ చదవాలి, ఇన్ని పేజెస్ రోజుకి చదవాలి అన్నది కొంచెము హై టార్గెటే అనొచ్చు అసలే చదవని వాళ్ళకి. బట్ పిక్ అ బుక్, స్టిక్ టు ఇట్. మీకు మంచిగా అనిపించిన బుక్ని తీసుకోండి, అది నచ్చకపోతే వదిలేసి ఇంకొక బుక్ చూడండి. టు ఫైండ్ రికమెండేషన్స్, టు గెట్ బుక్ సమ్మరీస్, AIని యూజ్ చేసి మీ వైఫ్కి తగ్గట్టుగా, లేదంటే మీ ఆలోచన విధానంని AIకి చెప్పేసి, సజెస్ట్ సమ్ బుక్స్ ఫర్ మీ, నేను ఈ ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతున్నాను, అలాంటి సైకాలజీ బుక్స్, లేకపోతే ఫిక్షనల్ బుక్స్, ఇలా చాలా జానర్స్ ఉన్నాయి కాబట్టి యూ ఫైండ్ యువర్ ఓన్ పిక్.
1: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
0: ఆల్ రైట్, మరి చిన్నపిల్లలకి ఎలా బుక్ రీడింగ్ అలవాటు చేయాలి అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, మీరు కూర్చొని వాళ్ళకి రీడ్ అ బుక్ ఫర్ దెమ్. రోజు ఒక చిన్న స్టోరీ, లేకపోతే సమ్ బెడ్ టైమ్ స్టోరీ, ఏదో ఒకటి సెన్సరీ మోషన్స్తో బుక్ ఎదురుగా పెట్టుకొని ఆన్లైన్లో చూసి చదువుతామో, యూట్యూబ్లో పెట్టి స్టోరీ టెల్లింగ్ వినిపిస్తామంటే నో. యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు సమ్ గుడ్ స్టోరీస్. ఎందుకంటే దీనివల్ల బుక్ రీడింగ్ అండ్ బుక్ రీడింగ్ కమ్యూనిటీస్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ షేర్డ్ లెర్నింగ్. మీరేం చేస్తారు, బేసికలీ రీడింగ్ గివ్స్ గుడ్ నాలెడ్జ్ అని అనుకుంటాము, బట్ డిస్కసింగ్ డీపెండ్స్ ఇట్ మోర్. మనం చదివినది చదివినట్టు మనం గుర్తుపెట్టుకున్న దాన్ని ఎదుటి వాళ్ళతో డిస్కస్ చేస్తే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ మైండెడ్ పీపుల్తో డిస్కస్ చేస్తే, ఇట్ డిపెండ్స్ యువర్ పర్స్పెక్టివ్. దే విల్ బి ఆల్సో మోటివేషన్ టు రీడ్. స్ట్రగుల్ టు ఫినిష్ అ బుక్ ఈజ్ ఆల్వేస్ అ ఛాలెంజ్, సో దాట్ వోంట్ బి దేర్ ఎనీ మోర్. ఇట్ ఆల్సో క్రియేట్స్ అకౌంటబిలిటీ అనమాట. డిస్కషన్స్ అండ్ ప్యూర్ ఎంకరేజ్మెంట్ వల్ల ఈ క్లబ్స్ అనేవి అలైవ్ ఉంటున్నాయి. And of course, there will be cultural exchange. In the country, people from different walks of life be a part of this community and you will definitely learn something more about the other cultures. Atavata, social bonding and personal growth are simply add-ons. Aithe, books are like gym membership anamata. We all have a membership and similarly, we all buy books. But only a reading community makes sure we actually use them. సో జిమ్ మెంబర్షిప్ కూడా అంతే కదా, మనం జిమ్కి వెళ్తేనే దాన్ని యూజ్ చేసినట్టు అవుతాము. మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన బైసెప్స్ వచ్చేస్తాయా? అలాగే ఇంట్లో బుక్స్ పైలప్ అవుతున్నంత మాత్రాన దాంట్లో ఉన్న నాలెడ్జ్ మనకు వస్తుందా? కాదు కదా. సో యూ హ్యావ్ టు సెట్ ఓపెన్ అండ్ రీడ్. ఇఫ్ యూ ఎంజాయ్ యువర్ ఓన్ కంపెనీ, దట్స్ వెల్ అండ్ గుడ్, బట్ ఇఫ్ యూ వాంట్ సంబడీ టు కీప్ యూ అకౌంటబుల్, దెన్ బుక్ క్లబ్స్ అండ్ బుక్ కమ్యూనిటీస్ ఆర్ దోస్. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.96, 51 స్టూడియో క్లాక్ టైమ్.

స్టూడియో క్లాక్లో టైం 6:58 అవుతుంది అండ్ 7 o'clockకి ఈరోజు అనువంత ఎపిసోడ్లో ఏం టాపిక్ మాట్లాడుతున్నాము, దేని గురించి ఈరోజు అనువంతలో మనం డిస్కస్ చేయబోతున్నాం అన్న విషయాన్ని 7 o'clockకి వినేద్దాము. ఆ తర్వాత 7:15కి హెలో రెయిన్బోలో మళ్ళీ కలుసుకుందాము. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

Hello, dear listeners. As soon as we hear the word investment, mana mind ki first gurtoche 20. Land, gold, fixed deposits, mutual funds, stocks, ive. Auna, endukante chinnapati nunchi manam ade perspective chustu perigam. Dabbu sampadichali, dachukovali, tarvata future kosam invest cheyali ani. And there's absolutely nothing wrong with that. Kani oka chinna question. ఎందుకు వాల్యూ పెరిగే వాటినే మనం ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాం? వై ఈస్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ థింగ్స్ కన్సిడర్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్? మన హ్యాపీనెస్ మీద, మన ఎక్స్పీరియన్సెస్ మీద, మన జీవితంలో క్రియేట్ చేసుకునే మెమరీస్ మీద స్పెండ్ చేసే టైం అండ్ మనీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ కాదు? జనరేషన్స్ మధ్య డిఫరెన్స్ ఒపీనియన్స్లో ఉండదు లిసనర్స్, ప్రయారిటీస్లో ఉంటుంది. ఒక జనరేషన్కి ఇన్వెస్ట్మెంట్ అంటే రేపటి భద్రత, ఇంకొక జనరేషన్కి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవాల్టి జీవితం. ఒకరు ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొకరు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. మరి ఈ రెండు ఆలోచనలు

వాటిలో ఏది కరెక్ట్ అనేది మన ఇవాల్టి అనువంతలో చూద్దాం. కిరణ్ అండ్ వాళ్ళ అమ్మ నాన్న హ్యాడ్ జస్ట్ ఫినిష్ దేర్ బ్రేక్ఫాస్ట్. అమ్మ వెళ్ళి కిచెన్లో పాట హమ్ చేస్తూ ఫ్రెష్ ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేస్తుంది. నాన్న హాల్లో సోఫా మీద కూర్చొని న్యూస్ పేపర్ చదవడానికి రెడీ అవుతున్నారు అండ్ కిరణ్ నాన్నకి ఆపోజిట్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. టీవీలో పాటలు, కిచెన్ నుంచి మంచి ఫిల్టర్ కాఫీ స్మెల్, నాన్న న్యూస్ పేపర్ పేజెస్ తిరిగేస్తున్న సౌండ్, ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ సండే మార్నింగ్. నాన్న న్యూస్ పేపర్ తిరిగేస్తుండగా అందులో నుంచి ఒక కలర్ఫుల్ బ్రోచర్ కింద పడింది. అరే కిరణ్, ఇది చూడు అంటూ నాన్న బ్రోచర్ని కిరణ్కి ఇస్తూ, బాచ్పల్లి దగ్గర కొత్త లేఅవుట్స్ వేస్తున్నారంటారా అని అన్నారు. కిరణ్ బ్రోచర్ చూస్తూ, అసలు అక్కడ

చెప్తారా అని అన్నారు. కిరణ్ బ్రోచర్ చూస్తూ, అసలు అక్కడ ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయో నాన్న, సిటీ చాలా ఎక్స్పాండ్ అయిపోతుంది కదా. అదే కదా అన్నట్టు, నువ్వు కూడా అక్కడ ఒక ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది కదరా. నేనా? ఇప్పుడు ఎందుకులేనా అన్న? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా. రేట్స్ అసలే రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. నిజమే గాని ఇప్పుడు వద్దులేనాన్న. ఎందుకొద్దురా? ఇప్పుడు అంత కమిట్మెంట్ అంటే కొంచెం కష్టం నాన్న. ఎందుకు కష్టం రా? మంచి జాబ్ చేస్తున్నావు, రీసెంట్గా మంచి హైక్ కూడా వచ్చింది, బాగానే సేవ్ చేస్తున్నావు కదా. ఆ సేవింగ్స్ ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయి, నీకు కూడా మంచిగా ఒక అసెట్ ఉంటుంది కదా. నాన్న, సేవ్ చేస్తున్నా అన్నమాట నిజమే, కానీ ఆ సేవింగ్స్ నేను నా నెక్స్ట్ ట్రిప్ కోసం సేవ్ చేస్తున్నా నాన్న. ట్రిప్పా? మళ్ళీనా? కిరణ్, ఇంకా ఎన్నిసార్లు రాయలా ట్రిప్స్? నువ్వు ఇంక ఇప్పుడు చిన్నపిల్లోడివి కాదు, పెద్దోడు అయ్యావు. ఇంకా ఈ ట్రిప్స్ టూర్స్ అంటే ఎలా? అయినా ఇంకా ఎంత తిరుగుతావు? రాజస్థాన్ వెళ్ళావు, తర్వాత కేరళ, కశ్మీర్, అదేంటది సెవెన్ సిస్టర్స్ అనేదో చెప్పావు, అక్కడికి వెళ్ళావు, అండమాన్ ఐలాండ్స్కి వెళ్ళావు. అవును నాన్న, వెళ్ళాను. కానీ చూసిన ప్లేసెస్ కన్నా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఏంటోరా, అయినా ఈసారి ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు? స్పీటీ వ్యాలీ నాన్న. స్పీటీ వ్యాలీయా? అది కూడా కశ్మీర్లో లాగే మంచుకొండలే కదరా, ఏమంత డిఫరెన్స్ ఉంటుందని. అయినా నిజం చెప్పు, ఈ ట్రిప్కి నీకెంత అవుతుంది? ఒక 60-70,000 అవుతుండొచ్చు నాన్న. కిరణ్, ఇట్లా అంటున్నాను ఏమనుకోకు, బట్ జస్ట్ ఒక ప్లేస్ని చూసి రావడానికి ఇంత స్పెండ్ చేయడం కరెక్టా? కష్టపడి సంపాదించిన డబ్బుని నిలబెట్టడం కూడా నేర్చుకోవాలి కిరణ్. నువ్వే చెప్పు, అదే మనీని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే లేదా సేవ్ చేస్తే నీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు లేదా ఎమర్జెన్సీ కేసెస్లో నీకే యూజ్ అవుతుంది కదా. మీరు చెప్పేది 100% కరెక్ట్ నాన్న. అందుకే టు మేక్ ష్యూర్ ఐ ఆల్సో సెక్యూర్ మై ఫ్యూచర్, నేను ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇన్సూరెన్స్ తీసుకున్నా, సెపరేట్ లైఫ్ సేవింగ్స్ చేస్తున్నా, అండ్ ఆల్సో ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా మెయింటైన్ చేస్తున్నా నాన్న. అవన్నీ చేశాక మిగిలిన డబ్బుల్ని మళ్ళీ ఇంకొక ప్లాట్ కోసమో లేదా గోల్డ్ కోసమో నాకు పెట్టాలని అనిపించదు. నా ఇన్వెస్ట్మెంట్ కొంచెం డిఫరెంట్ నాన్న. ఐ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ట్రావెలింగ్ టు ప్లేసెస్, ఇన్ జర్నీస్. నాకు ఇలా మెమరీస్ కోసం, ఎక్స్పీరియన్సెస్ కోసం ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక అసెటే నాన్న. ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలని ప్రెజెంట్ని మొత్తం పోస్ట్పోన్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ట్రావెల్లో అంత స్పెషల్ ఏంటి కిరణ్? ఒక ప్లేస్ని చూసొస్తే అంత ఏం మారిపోతుంది నాన్న? ప్రతి ట్రిప్ నన్ను కొంచెం బెటర్ పర్సన్గా మార్చింది. కొత్త ప్లేసెస్ని చూస్తా, కొత్త కల్చర్స్ నేర్చుకుంటా, కొత్త మనుషుల్ని కలుస్తా. అప్పటి వరకు బుక్స్లో, వీడియోస్లో మాత్రమే చూసిన ప్రపంచాన్ని నేను నిజంగా ఇన్ రియల్ చూస్తా నాన్న. అంతేనా? ఇంకా చాలా ఉంది నాన్న. ట్రిప్ బుక్ చేసిన రోజు నుంచి నా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఒక ఫీలింగ్, ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినగానే ఒక ఫీలింగ్, ఫ్లైట్ విండో నుంచి క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్ళడం, ఎర్లీ మార్నింగ్ లేచి మౌంటైన్స్ మధ్యలో నుంచి ఫస్ట్ సన్రైజ్ చూడడం, ఒక అన్నోన్ ప్లేస్లో మ్యాప్ ఓపెన్ చేసి రూట్ ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ లోకలైట్స్తో మాట్లాడడం, వాళ్ళ క్యూజీన్స్ ట్రై చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ అలైవ్ నాన్న. నాకు నేను నిజంగా బ్రతుకుతున్నా అని అనిపిస్తుంది. కానీ కిరణ్ నాన్న, ఆఫీస్లో మండే నుంచి ఫ్రైడే వరకు మీటింగ్స్, డెడ్ లైన్స్, టార్గెట్స్, లైఫ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది నాన్న. బట్ వెన్ ఐమ్ ట్రావెలింగ్ నాకు ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. ప్రతి ప్లేస్ నాకు ఒక లెసన్ని నేర్పిస్తుంది, ప్రతి ట్రిప్ ఒక మెమరీనిస్తుంది. ఉండొచ్చు కిరణ్, కానీ ఆ డబ్బు తిరిగి రాదు కదరా. అవును నాన్న, ఆ డబ్బు తిరిగి రాదు, కానీ నా ఏజ్, ఈ టైం కూడా తిరిగి రావు కదా. అయినా నాన్న, మనం ఎందుకు ఎప్పుడు ప్లాట్ లేదా గోల్డ్ లేదా ఎఫ్డీనే ఇన్వెస్ట్మెంట్స్ లాగా చూస్తాం? మన లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ని, మెమరీస్ని ఎందుకు మనం ఎప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కన్సిడర్ చేయము? అవి ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతాయి కిరణ్? ముందు నేను అదే అనుకునేవాడిని నాన్న, అంటిల్ ఐ మెట్ వన్ ఆఫ్ మై కొలీగ్స్. ఆయనకి మంచి శాలరీ నాన్న, ఫ్లాట్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి, సేవింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకరోజు లంచ్ చేస్తూ నాతో అన్నాడు, కిరణ్,
నేను చాలా డబ్బు సంపాదించాను.

కానీ నేను ఎంజాయ్ చేసినట్టు నాకు ఒక్క మెమరీ కూడా లేదు సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఆఫీస్ ఇల్లు ఆఫీస్ ఇల్లు అంతే, ఇదే అయిపోయింది అని అన్నాడు నాన్న. తెలుసా కిరణ్, మేం పెరిగిన రోజుల్లో సెక్యూరిటీ అంటే ఆస్తి, ఇల్లుంటే భరోసా, బంగారం ఉంటే ధైర్యం, అదే మాకు నేర్పించారు. సో దాంట్లో తప్పేముంది కిరణ్? అది తప్పు అని నేను చెప్పట్లేదు నాన్న, కానీ నెసెసిటీకి లగ్జరీకి ఒక లిమిట్ ఉండాలి కదా. ఎప్పుడూ సంపాదించడమే ఇంపార్టెంట్ కాదు కదా, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ప్రెజెంట్. అదే నా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి సేవింగ్స్ యావరేజే, కానీ వాడు వాడి లదాక్ ట్రిప్ గురించి చెప్తుంటే, వాడు ఫస్ట్ స్నోఫాల్ చూసినప్పుడు ఎలా అరిచాడు, స్కూబా డైవింగ్ చేసేటప్పుడు ఎలా భయపడ్డాడో, హిస్ ఎక్స్పీరియన్సెస్ వెన్ హీ ఫస్ట్ విజిటెడ్ అ డెజర్ట్ చెప్తున్నప్పుడు, ఆ పిక్చర్స్ చూస్తున్నప్పుడు వీ కుడ్ ఫీల్ హిస్ హ్యాపీనెస్ నాన్న. డియర్ లిసనర్స్, వాట్ డూ యూ థింక్? కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మన బ్యాంక్ అకౌంట్ని బ్యాలెన్స్ చేస్తాయి, ఇంకొన్ని మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని. ఒకరికి ఇన్వెస్ట్మెంట్ అంటే భద్రత, ఇంకొకరికి ఇన్వెస్ట్మెంట్ అంటే అనుభవం. ఏది కరెక్ట్ అని చెప్పలేము, బికాజ్ లైఫ్ గివ్స్ ఛాన్స్ ఫర్ బోత్. మన జీవితంలో దేనికెంత చోటు ఇవ్వాలో అని మనమే డిసైడ్ చేయాలి. విత్ దాట్ బీయింగ్ సెడ్ డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి అనువంతా. మళ్ళీ ఇంకొక అందమైన ఆలోచనతో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

FM Rainbow 101.9 7:14 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ దాట్ వాజ్ అవర్ అనువంత. మనము ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే కాదు, సెల్ఫ్ మీద కూడా చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్సే అని ఈరోజు అనువంతలో చక్కగా విన్నాం కదా. అంతే, ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెఫినేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది. మన పేరెంట్స్ ఆ మన బిఫోర్ జనరేషన్ ల్యాండ్ ప్రాపర్టీ ఇవన్నీ, అదే జనరేషన్ కొంచెము ఏజ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చాక, లేకపోతే వెన్ దే యాక్చువల్లీ ఫెల్ట్ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు జీవించామో లేదో, మొత్తము ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలతోనే అయిపోయింది అన్న ఫీలింగ్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నౌ ఇట్ హ్యాస్ చేంజ్. సో ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మనలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటేనే అది ఏమైనా ఉంటుంది. ఇట్ షోస్ దట్ యూ హ్యావ్ లివ్డ్ యువర్ లైఫ్ అండ్ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మెమరీస్ ఉంటాయి. ఏ కొత్త ప్లేస్కి విజిట్ అయినా, ఏ అడ్వెంచర్ చేసినా మనలో ఒక కొత్త పర్సన్ని మనము చూస్తూ ఉంటాము. సో ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ మనమైతే హలో రెయిన్బోకి స్విచ్ అయిపోవాలి. సో బుక్ కమ్యూనిటీ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాము అండ్ బుక్స్ కూడా చదవడం మంచి హ్యాబిట్ అన్నాను. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బుక్స్, ఆర్ మీరేమైనా బుక్ రికమెండ్ చేస్తారా, చేస్తే కనుక నాకు డయల్ చేయాల్సిన నంబర్ 0402-323-0030-0402-323-482-1040-297-0471-5. సో మన లిసనర్స్లో బుక్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ కాల్ చేసేయండి. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: 7:20 స్టూడియో క్లాక్ లో టైం. మన ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, ఎవరో మాట్లాడిద్దాము. హలో, నమస్కారం. రమణ గారు బాగున్నారా అండి? థ్యాంక్ యూ అండి. మీ వాయిస్ కట్ అవుతుంది. పుస్తకాలు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు మాకు ఏమైనా
4: కాబట్టి ఏదైనా కూడా మనము ఏ మిత్రి అయినా దురాచారి అయినా కూడా అన్ని వదిలిపెట్టి దాన్ని ఎవరైతే సెలవు పొందుతారో నేను వాడిని తప్పస్తాను అని చెప్తారు భగవంతుడు. అది చేస్తు దురాచారు భజతే నామనన్యః
5: సాదురేవ సమంతవ్య సమ్యగ్గ వచితో ఇషః క్షిప్రం భవతి ధర్మాత్మ స్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నాయన అర్జున ఎత్తన్న చూడు, మితి మీరిన ముందు ఇంత ముందు ఎన్ని తప్పులు చేసినా కూడా అవన్నీ వదిలిపెట్టి నన్ను ఎవడైతే శరణ పొందుతాడో వాడిని నేను కాపాడుతానయ్యా అని చెప్తాడు భగవంతుడు. కాబట్టి అటువంటి పుస్తకాలు మా వృద్ధాప్యంలో అయితే వృద్ధాప్యంగా చిన్న వాళ్ళకు కూడా కావాలి పుస్తకాలు. దాన్ని ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే ఏమేమి చేస్తానో, మనం ఎట్లా ఉండాలా, మంచి ఏ విధంగా ఉండాలా, సాత్వికమైనటువంటి ఎట్లా రోడు, రాజసభ ఎట్లాంటి తామసిక గుణముండే ఎట్లుంటాడు అనే విషయాలన్నీ కూడా ఆయన చెప్పాను. నీ దేవతా లక్షణాలు పెట్టుకో, రాక్షస గుణాలు పెట్టుకోవద్దు అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కటి కూడా మనకు అందరికి నీతిగా బోధ చేసినాడు.
3: కాబట్టి
5: అటువంటి పుస్తకాలను మనము చదవాలి. ప్రతిరోజు 2 శ్లోకాలు చదివితే కూడా 1 సంవత్సరానికి పుస్తకం అయిపోతుంది. రోజు బోర్డు

0: 700 శ్లోకాలు ఉన్నాయి, రోజు 2 శ్లోకాలు చదివి దాంట్లో భావం తెలుసుకుంటే మనిషి బాగుపడతాడమ్మా. అది నేను చెప్పేది. భగవద్గీత అంటే అంత నాకు చాలా, అయితే నేను అప్పుడు పిల్లప్పుడు కొంచెం ఆచరణలో పెట్టలే, లేకుంటే ఇంత బాగా జీవితం బాగుండేది. అది ఇప్పుడు తెలుసుకొని చెప్తా ఉండ, అందరినీ అపాలోకమని చెప్తా ఉండ.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్,
0: సంతోషమ్మా.

Vale.

0: 7:26 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాము. హలో,
1: హలో మేడం, శుభ సాయంత్రం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు రామాచార్య. రెండు విజయాలు కాదు మాట్లాడతాం. చదివే ఎక్కువ బుక్స్ అంటే చిన్నమామ ఒకటమ్మా,
0: ఓకే,
1: రెండు స్వాతి సమర వార పత్రిక ఉందమ్మా, అది బాగా చదువుతుంది. ఎందుకంటే అందులో సమరం గురించి కానీ సత్యాన విషయం గురించి కొన్ని విషయాలు చెప్తారు. లైఫ్ గురించి కొన్ని చెప్తారమ్మా, అవి ఎక్కువ చెప్తారమ్మా. అప్పుడు టైం ఉంటే నవలలు చదువుతానమ్మా. ఇదే బుక్స్ రాంది వీరేంద్రనాథ్ వాళ్ళు చదువుతానమ్మా.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, బుక్స్ అనగానే నావెల్స్ అవి ఇవి కాకుండా మనకి మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీ సండే వచ్చే మ్యాగజైన్స్లో కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టోరీస్ ఉంటాయి, తర్వాత రాశి ఫలాల గురించి ఉంటాయి, మరియు ఫన్ ఫ్యాక్ట్స్, జోక్స్, సామెతలు, ఏదైనా ఒక టెంపుల్ గురించి ఆ వీక్

లో ఉన్న సిగ్నిఫికెంట్ ఫెస్టివల్ ఆర్ ఏదైనా అకేషన్ గురించి, అలాగే ఒక కలర్ గురించి, లేకపోతే ఒక ఫ్లవర్ గురించి, ఇలా అసలు దేనికి బౌండరీ అనేది లేకుండా ప్రతి విషయం గురించి మనకి మ్యాగజైన్స్లో కవర్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఇన్నోవేషన్స్ అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఏమైనా ఇనిషియేటివ్స్, అట్ ద సేమ్ టైం ఒక మంచి కవిత కూడా ఉంటుంది. పిల్లలకు ఒక సెక్షను, పెద్దవాళ్ళకు ఒక సెక్షన్, అంటే ఒక చిన్న మ్యాగజైన్లో అన్ని ఏజ్ గ్రూప్స్కి కేటర్ అయ్యేలాగా ప్రతి ఒక్క పేజ్ని డిజైన్ చేస్తారు. సో ఎంత ఎఫర్ట్ వెళ్తుంది ఒక మ్యాగజైన్ తయారు చేయడంలో కదా. అండ్ ఇది ఒకటా రెండా కాదు, కొన్ని ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి అండ్ ఇక మీదట కూడా వస్తూనే ఉంటాయి. సో ఏది ఏమైనా ఈ మ్యాగజైన్ ఒక్కసారి అలా తిరిగేస్తే కూర్చున్నంతసేపట్లో ఒక మంచి 5-6 ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ఒక 2-3 కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాము. సో బుక్స్ అనేవి దే లిటరలీ క్యారీ యూ అలాంగ్, అండ్ ఒకసారి చదివింది డెఫినెట్గా పుర్రలో చెక్కినట్టు గుర్తుండిపోతుంది. అండ్ మనకి నచ్చితే అది మనం తెలియకుండా ఇంప్లిమెంట్ కూడా చేస్తాము అండ్ నలుగురితో పంచుకుంటాం కూడా. సో దాట్ పవర్ఫుల్ ఇస్ బుక్ రీడింగ్ అనమాట. 7:28 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. సో ఇంకొక నోట్ ఏంటి అంటే 7:30 నుంచి ఇప్పుడు 11:45 వరకు ట్రాన్స్మిటర్లో అన్ఇంటరప్టెడ్గా లైవ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వస్తుంది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఆఫ్ ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెకండ్ సెమీఫైనల్ బిట్వీన్ శ్రీలంక అండ్ పాకిస్తాన్. అండ్ మన హెలో రెయిన్బో అండ్ ఇంకా రిమ్జిమ్ హైదరాబాద్ తెలంగాణ సెగ్మెంట్స్ అన్ని మనము న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కంటిన్యూ చేస్తాము. సో లిసనర్స్, రేడియోలో వింటున్న వాళ్ళు వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లోకి వచ్చేసేయండి అని అక్కడ మాట్లాడుకుందాము. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: Well, we have our next caller online. Hello.
4: Very good evening, Madam Garu. Srinivas Rao, Malakpet.
3: Very good evening, Srinivas Rao Garu. Mee energy asal super andi.
4: ఏం ఎనర్జీ అమ్మా, ఏమీ లేదు. మీరు చెప్పిన టాపిక్ బాగుంది. నేను ఎప్పుడు కూడా తప్పకుండా కూడా నేను సజెస్ట్ చేసేది ప్రజలందరికి కూడా, శ్రోతలందరికి కూడా, ఒకటే ఒక బుక్, ఈ హార్ట్ఫుల్నెస్ వే అనేది ఒక రాజీ డి పటేల్ అని చెప్పి, కమలేష్ డి పటేల్ అని చెప్పి ఆయన రాశారు. ఆన్ ది మెడిటేషన్ అనమాట, బుక్ ఈజ్ ఆన్ ది మెడిటేషన్. ఎందుకంటే 90 డేస్ ఇవాళ జనాలు అందరు కూడా ఎంతో స్ట్రెస్ లో మునిగిపోయి ఉన్నారు. దాని నుంచి బయటపడాలి అనుకుంటే తప్పకుండా కూడా ఈ బుక్ కనుక చదివితే కంపల్సరీ మీకు 90% యువర్ స్ట్రెస్ విల్ బి గో.
3: ఓకే,
4: నేను నాకు తెలిసిన నా అనుభవంతో చెప్తున్నది ఏమిటంటే, కంపల్సరీ నేను ఒకసారి కాదు ఒక 10 సార్లు నా బుక్ చదివి ఉంటాను. అంటే మనము మెడిటేషన్ ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతసేపు చేయాలి అనే దాని గురించి విశదీకరించి బాగా రాశారు. కాబట్టి తప్పకుండా కూడా అది ఒకసారి కాదు 10 సార్లు తగ్గితేనే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మంచి బుక్ అంటే అది ప్రజలందరికీ 90 డేస్ ఇట్ విల్ బి వెరీ నెసెసిటీ టు ది సొసైటీ అని నేను అనుకుంటున్నాను. ఐ మేబీ రాంగ్. కాబట్టి ఎందుకంటే జనాలందరూ కూడా ఇంటి నుంచి మనం ఎన్నో స్ట్రెస్లు దాంతో మనం మన జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టి దాంట్లో సగానికి సగమైనా కానీ మనం తగ్గించుకోవాలి అనుకుంటే కంపల్సరీ ఆ బుక్ కనుక చదివి ఆ బుక్ ని కనుక మనం అనుసరిస్తే తప్పకుండా కూడా మన అన్నటువంటి స్ట్రెస్ ఇది కానీ కంపల్సరిగా పోతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పటికి ఎన్నోసార్లు మన కాలేజ్ అందరికి కూడా అదే చెప్తాను, అదే సజెస్ట్ చేశాను. దట్ ఈస్ ది వెరీ గుడ్ బుక్ అన్నమాట. మెడిటేషన్ గురించి తప్పకుండా కూడా చదవాల్సిన మంచి బుక్, రామచంద్ర మిషన్ వాళ్ళ బుక్ అన్నమాట అది. వాళ్ళ దగ్గర లైబ్రరీలో ఉంటుంది, లైబ్రరీలో కూడా వాళ్ళు ఫ్రీగా కూడా ఇస్తారు.
3: ఒకసారి బుక్ పేరు చెప్తారా మళ్ళీ?
4: ది హార్ట్ఫుల్నెస్ వే.
3: ఓకే, సో ది హార్ట్ఫుల్నెస్ వే. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ అండి.
4: కమలేష్ పటేల్ అని గుజరాత్ చేతను రాశారు. అది మెడిటేషన్, మెడిటేషన్ ఏ విధంగా, ఎలా, ఎప్పుడు, ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి రాశారు. ఇట్ విల్ బి వెరీ వెరీ నైస్ బుక్ అనమాట. తప్పకుండా కూడా జీవితంలో ఒక్కసారి చదివినా గానీ మనకు దాని గురించి అనుభవంలోకి వస్తుంది. తప్పకుండా కూడా మన జీవితంలో కొంత మార్పు అనేది తప్పకుండా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. చదవాల్సిన మంచి బుక్ అన్నట్టు, ఎందుకంటే మనం ఎన్నో కథల పుస్తకాలు, చందమామలు, బాలమిత్రులు ఇవన్నీ ఎన్నో సార్లు చదువుతాం, ఎన్నో సార్లు చదువుకుంటూ వచ్చాను. మెడిటేషన్ గురించి చదవాల్సిన బుక్ మాత్రము ఇదే అని నేను అనుకుంటున్నాను. తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది.

0: అప్పటి మీకు తెలుగు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి తెచ్చుకొని చదువుకుంటే చాలా మంచి బుక్ అని నేను మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ దట్ అన్నమాట.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి.
0: థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, థ్యాంక్ యూ.
1: సో ఎస్, మనం ఏదన్నా నేర్చుకోవాలి అన్నా ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డిజిటల్లీ దెర్ ఇస్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ డిడ్ యూ ఆల్ రియలైజ్ ఆర్ యా మనకి ఆల్రెడీ బుక్స్ చాలా కొన్ని వేల బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ఒకప్పుడు ఎవరో రాశారు, ఒకప్పుడు ఎవరో రీసెర్చ్ చేసి రాసి ఉంచినదే కాబట్టి దెర్ ఇస్ ఆల్వేస్ అ హ్యాండ్ రిటర్న్ థింగ్ అవైలబుల్. సో మనం ఒకప్పుడు ఏదైనా టాపిక్ గురించి, మనం అంటే మన పేరెంట్స్, అంతకుముందు జనరేషన్ వాళ్ళు అంత ప్రొఫౌండ్గా చాలా విషయాలు వాళ్ళకి ఎలా గుర్తుండిపోయేవి అంటే ఏది ఈజీగా దొరికేది కాదు. దే యూస్ టు సర్చ్ ఫర్ ఇట్, ఒక బుక్ నుంచి ఇంకొక బుక్, ఇంకో బుక్ నుంచి న్యూస్ పేపర్, న్యూస్ పేపర్లో నుంచి మళ్ళీ ఇంకొక బుక్. ఆ బుక్స్ ఇక్కడ అవైలబుల్ లేవంటే వాళ్ళు వేరే ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ వెతికి వెళ్ళి తెచ్చుకొని చదివి గుర్తు పెట్టుకునే వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా రీసెర్చ్ పేపర్స్ రాశారు, వాళ్ళు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఫినిష్ చేశారు, వాళ్ళు కూడా వాళ్ళ మాస్టర్స్, బ్యాచులర్స్, పిహెచ్డి చేసి ఈరోజు ఇంత మంచి పొజిషన్స్లో ఉన్నారు. డూ యూ థింక్ వాళ్ళకి ఏఐ ఉందా? Did they have internet? But still, they are equally intelligent than us. They are more smart than us. Endukante vaallu kashtam undi, vaallu gather chesina prati knowledge, prati information lo vaalla kashtam anedi undi. Manamu, we are privileged societies. Just tip fingertips lo manaki information undi. And maybe that is the reason chaala easy ga dorukutundemo anesi manam last minute google chesina topic kuda konni saalu gurtundadu. కదా, ఆలోచించండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. స్టే ట్యూన్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బుక్స్, బుక్ కమ్యూనిటీ అండ్ వాట్ ఇస్ ఇట్ అబౌట్ బుక్స్.

0: 101.9. మన పుస్తకాల గురించి మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, ఎవరో చూసేద్దాం. హలో
1: హలో, నమస్కారం నందిని, నేను ఓలేటి ప్రభాకర్ రావు.
0: ప్రభాకర్ రావు గారు నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగానే ఉన్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి,
1: వెరీ గుడ్. అయితే పుస్తకాలు అంటే మా చిన్నప్పటి నుంచి అసలు అలవాటు చేసి అలవాటు అయ్యింది ఎలాగనంటే, మేము రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత మాకు ఒక గురువు గారు వచ్చేవారు ప్రవచనం. ఆయన రామాయణం గురించి మహాభారతం గురించి రోజుకి కొంత చెప్పేవారు అనమాట.
0: ఓకే,
1: ఆ శ్లోకాలు చదువుతూ దాని అర్థం కూడా చెప్పేవారు. అలా రాత్రి 10-11 గంటల వరకు చెప్పేవారు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మాకు ఈ వీక్లీ పత్రికలు వచ్చేవి, వార పత్రికలు అవి, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక చాలా వచ్చేవి, అవి చూసేవాళ్ళని. దాని తర్వాత మంత్రి పత్రికలు వచ్చేవి. దాని తర్వాత బొమ్మరిల్లు చందమామ ఒక ఏలుబడి ఏలింది అనమాట. చాలా ఏళ్ళు నడిచింది అది చందమామ బొమ్మరిల్లు. ఆ కథలు చదువుతుంటుంటే ఓహో, రాజులు అంటే ఇలా ఉంటారా, మంత్రులు అంటే ఇలాగా, రాజ్యాలు ఇలాంటివని చెప్పని తెలుసుకునేవాళ్ళని. అంటే బుక్ చదవడం వలన ఏమిటవుతుందంటే తెలియని విషయాలు తెలుస్తుంటాయి.
0: అవును,
1: దాని తర్వాత నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా అథవా ఇంకా ఏమిటంటే మనకి నిద్ర కూడా తొందరగా వస్తుంది.
0: అవును, తొందరగా
1: బుక్ చదవడం వల్ల. ప్రస్తుతం మాత్రం వీక్లీ సండే వీక్లీస్ లోనే వచ్చే మ్యాగజైన్స్ సజెస్ట్ చేస్తున్నాను నేను.
0: ఓకే,
1: అవన్నీ అయిపోయి చదివేశాం. మనకి ఆల్రెడీ ప్రవచనాలు అవన్నీ టీవీలో గట్ల వస్తూనే ఉంటాయి.
0: అవును,
1: ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు యూట్యూబ్ లో నిన్ను.
0: అంతే,
1: ఈ వీక్లీస్ ఏమంటే మళ్ళీ మనకి దొరకదు, వీక్ అయిపోయిందంటే మళ్ళీ దొరకదు అది.
0: కరెక్ట్, ఆ బుక్ పెట్టేసామంటే మళ్ళీ కనిపించదు.
1: మొత్తం తెలుగు పేపర్లు ఎన్ని ఉన్నాయి అన్ని తీసేసుకుంటా అన్నమాట. ఆ వారం అంతా నాకు మ్యాథ్ అవే.
0: ఓకే,
1: ఆ వారం మొత్తం నాకు మ్యాథ్ అన్నమాట అది.
0: అంతే,
1: పుస్తక పఠనం అనేది మంచిదమ్మా.
0: అవును, మెదడుకు మేత అంటారు కదా,
1: మెదడుకు మేత. ప్లస్ ఎక్కడెక్కడ దేశ దేశాల్లో చాలా విషయాలు కూడా తెలియనివి తెలుసుకోవచ్చు.
0: అంతే, మనం కూర్చున్న చోటే
1: తెలుసుకోవచ్చు. కానీ ఎక్కువగా చెప్పేస్తున్నానేమో. ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం నందిని గారికి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, మెదడుకి మేత పుస్తక పఠనం అనేది, అందుకే కొంచెం డిస్టర్బ్గా ఉన్నా లేకపోతే మూడ్ లేకపోయినా అది చదవాలి. ఇట్స్ లైక్ మనము మజిల్స్కి ఎలా కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ లిఫ్ట్ చేసి మజిల్ బిల్డ్ చేస్తామో, మనం కూడా మన న్యూరల్ యాక్టివిటీ మంచిగా ఉండాలి, ప్రాపర్గా న్యూరాన్స్ హెల్దీగా ఉండాలి, అండ్ దే హ్యావ్ టు మల్టిప్లై అని అనుకుంటే డెఫినెట్లీ బుక్ రీడింగ్ అనేది వన్ ఆఫ్ ద ట్రిక్స్ టు ఇంక్రీజ్ యువర్ న్యూరాన్స్. ఎస్, లాజికల్ క్వశ్చన్ సాల్వ్ చేయడము.

పజిల్స్ సాల్వ్ చేయడము, వీడియో గేమ్స్ ఆడడము ఒకెత్తే అయితే బుక్ రీడింగ్ కూడా ఇంకొక ఎత్తు. బికాస్ యూఆర్ ఓన్లీ రీడింగ్, అంటే మనం కళ్ళతో చూసి నోటితో చదువుతూ చేత్తో ఒక లైన్లో ఇలా ట్రేస్ చేస్తూ ఉంటాం మనం చదువుతున్న వర్డ్స్ని. అంటే మనం చదివింది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది, అలాగే తెలియకుండా ఇమాజినేషన్ కూడా వచ్చేస్తుంది. ఏది కూడా మనం ఇమాజిన్ చేయకుండా ఉండలేము. సో చదువుతూ బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఒక పిక్చర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది, తెలియకుండా మనము ఆ స్టోరీలో ఒక పార్ట్ అయిపోతూ ఉంటాము. అండ్ ఇది ఫిక్షనల్ బుక్స్లో స్టోరీ అయితే క్యారెక్టర్స్ ఉంటాయి, మనకి అక్కడ వాళ్ళు ఎలా డిఫైన్ చేశాడో, ఆథర్ బుక్లో ఎలా ఒక క్యారెక్టర్ని డిఫైన్ చేశాడో అది పిక్చర్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. అండ్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐ సే ఆ క్యారెక్టర్ని మనం ఆ బుక్ ఫినిష్ అయ్యేంత లోపు, మేబీ ఒక మంత్, ఒక 2 మంత్స్, ఒక వీక్ ఆర్ ఒక ఇయర్ మొత్తం ఎంత లాంగ్ చదివినా కూడా ఆ క్యారెక్టర్ మనకి అలాగే గుర్తుండిపోతారు, అలాగే ఇమాజిన్ చేసుకుంటాము. దే వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. సిమిలర్ ఒక మూవీ చూస్తున్నట్టు మన బుర్రలో ఒక మూవీ నడుస్తూ ఉంటుంది. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ హార్డ్ టు సమ్ టైమ్స్ స్టాప్ రీడింగ్ నావెల్స్ అండ్ ఫిక్షనల్ బుక్స్ కదా. బింజ్ వాచింగ్ ఎంత నెట్ఫ్లిక్స్ అలవాటు చేసినా కూడా బింజ్ రీడింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. వెల్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. దిస్ ఇస్ యూర్ జాక్ నందిని. స్టే ట్యూన్డ్.

7:58 స్టూడియో క్లాక్లో టైం అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 8 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత 8:30కి మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గణేష్ చతుర్థి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహిస్తూనే పర్యావరణ హిత మట్టి గణేష ప్రతిమలు వినియోగించి జల కాలుష్యాన్ని నివారించేందుకు సహకరించాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో హరిత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 వివరాలను వెల్లడించారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో బీసీ కులగణనపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ బీసీల జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే వారికి అవసరమైన నిధులు, సంక్షేమ పథకాలు నిర్ణయించగలమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా

గా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూదోపిడీ తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A నిషేధిత బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. తమ ప్రభుత్వంలో 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత జాబితా ఇప్పుడు 1,16 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 40 మంది ఉపాధ్యాయులు విద్యాధికారుల బృందాన్ని సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ పర్యటనలో భాగంగా సింగపూర్కు పంపుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సింగపూర్ సహకారంతో ఈ కార్యక్రమం

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సింగపూర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లితో సహా 19 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: 8:41 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ట్రావెలింగ్ అంటే మనందరికీ ఇష్టంగా ఉంటుంది. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్ చేస్తూ ఉంటాము. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడము, ట్రైన్ ట్రావెల్ చేయటము, ఫ్లైట్లో ట్రావెల్ చేయటము. ఎటు వెళ్ళినా, ఎన్ని రోజులకు వెళ్ళినా, ఎన్ని గంటలకు వెళ్ళినా ఒక చిన్న సైజ్ ప్యాకింగ్ అనేది మనం చేసుకుంటూ ఉంటాము, అవునా కదా? అయితే మనం బస్లోనో లేదా ట్రైన్లోనో ట్రావెల్ చేస్తున్నట్టయితే లగేజ్ ఎంత క్యారీ చేస్తున్నావని ఎవ్వరూ అడగరు కదా. కానీ ఎంత లగేజ్ ఉన్నా మనము బస్లోనో ట్రైన్లోనో డంప్ చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. పక్క ప్యాసెంజర్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా సరే అఫీషియలీ మనని పెద్దగా ఎవరు ఎంత క్వశ్చన్ చేయరు. కానీ అదే ఫ్లైట్లో వెళ్తున్నట్టయితే టికెట్ బుక్ చేసే టైంలోనే నీ లగేజ్ ఎంత ఉంది, ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నావు, నువ్వు ఎంత వెయిట్ క్యారీ చేయడానికి ఎలిజిబుల్ అనేది అక్కడే డిసైడ్ అయిపోతుంది కదా. అదెందుకు అంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ప్రతి మనిషికి ఒక సర్టెన్ వెయిట్ మాత్రమే క్యారీ చేసే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకు ప్యాకింగ్ చేసేటప్పుడు అనవసరమైన వస్తువులు ఏవి పెట్టుకోకుండా ప్రతి

సూట్కేస్లో వెళ్ళే ప్రతి ఆబ్జెక్ట్ మీద అవసరమా లేదా అని చూస్తూ మాటి మాటికి వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్లైట్లో ట్రావెల్ చేసేవాళ్ళు. అది ఎందుకు అంటే ఓవర్ వెయిట్ అయిపోయింది అనుకోండి ఎయిర్పోర్ట్లో తీసేస్తారు, అండర్ వెయిట్ అయితే మనకి ఇంకొంచెం తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో వెయిట్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి అవసరమైన వాటిని మాత్రమే ఆచి తూచి పెట్టుకుంటూ ఉంటారు బ్యాగ్స్లో. ఎక్స్ట్రా వెయిట్ మనము ఎక్స్ట్రా వెయిట్ కోసము పే చేస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాము బికాజ్ వీ పేడ్ ఫర్ ఇట్. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే జీవితంలో ఎంత పైకి వెళ్ళాలనుకుంటే అంత తక్కువ లగేజ్ ఉండాలన్నమాట. ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి క్యాల్కులేటివ్ లగేజ్ తీసుకొని వెళ్తున్నాము. మన లైఫ్లో పర్సనల్గా కూడా మనము అదే ఫాలో అయితే బాగుంటుంది కదా. మనం పైకి ఎదగాలనుకుంటాము, చాలా చాలా ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, యాస్పిరేషన్స్ ఉంటాయి, కానీ మనం వాటితో పాటు బ్యాగేజ్ని క్యారీ చేస్తే అంత ఎత్తుకు ఎదగగలమా? ఎందుకంటే అనవసరమైన వాటి గురించి పట్టించుకుంటూ ఉంటే అసలైన వాటి గురించి ఎప్పుడు పట్టించుకుంటాము? అందుకే మనం ఎంత పైకి వెళ్తున్నామో అంత తక్కువ బ్యాగేజ్ని క్యారీ చేయాలన్నమాట. బీట్ ఎమోషన్స్, రిలేషన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్, అన్నెసెసరీ థింగ్స్ డోంట్ గెట్ ద ఫ్లైట్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఈజ్ అరౌండ్ ద కార్నర్. సో సిటీ అంతా ఆల్రెడీ మంటపాలతో లైట్స్తో రెడీ అయిపోతూ ఉంది. సో మండే నుంచి నెక్స్ట్ 11-12 డేస్ వరకు డిఫరెంట్ వైబే ఉంటుంది. సిటీ మొత్తము గణేష్ మంటపాలు, అండ్ గణేష్ని చూడటానికి అందరూ బయటకు వస్తారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్, ఎక్కడ ఉన్న వినాయకులను చూడాలన్న ఎంతూజియాజం చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ద ఎంతూజియాజం ఈజ్ ఓన్లీ టోటలీ డిఫరెంట్. ఇన్నవే చెప్పాలంటే చాలా మంచి కలర్ఫుల్ వైబ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నిమజ్జనం అయ్యేంత వరకు ఆ హడావిడి అసలు నెక్స్ట్ లెవెల్. నిమజ్జనం రోజు అయ్యో అప్పుడే 11 డేస్ అయిపోయాయా, ఇప్పుడే వచ్చినట్టున్నది కదా గణేశుడు, అప్పుడే వెళ్ళిపోతున్నాడా అన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ ఎస్, జస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ అవర్ గణేష్ చతుర్థి ఇన్ 2026. సో మన తెలంగాణలో ఈ ఫెస్టివల్ చాలా వైభవంగా చేసుకుంటారు. సిటీ మొత్తం లైట్స్ కలర్ఫుల్తో, మంటపాలతో, సౌండ్స్ అండ్ మ్యూజిక్స్తో హడావిడిగా మారిపోతుంది. ఈ సంవత్సరము సెప్టెంబర్ 14న ప్రారంభమైన మన గణేష్ చతుర్థి 15 సెప్టెంబర్ వరకు 10 డేస్ పాటు జరుగుతుంది. ఈ 10 డేస్ గణపతి విగ్రహాలు ఇళ్లల్లో, కాలనీల్లో, కాలేజీల్లో, పెద్ద పెద్ద మంటపాల్లో ప్రతిష్ఠించి చివరిగా నిమజ్జనంతో ముగుస్తాయన్నమాట. అయితే మన సిటీలో, ఓవరాల్ తెలంగాణలో చాలా స్పెసిఫిక్గా ఉన్న గణేష్లు ఏంటి అంటే, ఖైరతాబాద్లోని గణేషు 60 అడుగుల పైగా ఉన్న ఈ విగ్రహము 60 ఫీట్ దాటాక రీచ్ అయ్యాక ఎవ్రీ ఇయర్ 1-1 ఫీట్ అలా తగ్గించుకుంటూ వస్తుంది. బట్ స్టిల్ ద స్పెషాలిటీ రిమైన్స్ ద సేమ్. హైదరాబాద్లో ఇది చాలా మెయిన్ అట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి బాలాపూర్ లడ్డు వేలంపాట. గణేషుడు ఎంత స్పెసిఫిక్ స్పెషలో, అలాగే బాలాపూర్ లడ్డు కూడా అంతే స్పెషల్. ఎవ్రీ ఇయర్ ఈ లడ్డు ఆక్షన్ వేసి గెలిచిన వారికి శుభం జరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతారు. అండ్ తర్వాత ఈ ఫెస్టివల్ యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చేసి హుసేన్ సాగర్ నిమజ్జనము. వేలాది విగ్రహాలు హుసేన్ సాగర్లో నిమజ్జనం జరుగుతాయి. అవి చూడటానికి ఈక్వలీ వేలాది మనుషులు మొత్తము స్టేట్ నుంచి, కుదిరితే కంట్రీ నుంచి కూడా అందరూ తరలి వస్తారు. అండ్ టీవీలో ఆబ్వియస్లీ లైవ్ బ్రాడ్కాస్ట్ జరుగుతుంది కాబట్టి అప్ టు డేట్ ఉండొచ్చు. గణేష్ చతుర్థికి వినాయకుడిని మనం ఇంట్లో తెచ్చి పూజ చేసుకుంటాము, ప్రసాదం ఎక్కిస్తాము. బట్ డోంట్ యూ థింక్ డేస్ అలా వెళ్తూ ఉంటే ఆయన మనలో ఒక ఫ్యామిలీ మెంబర్గా భాగం అయిపోతాడు. వీ ఫీల్ యాజ్ ఇఫ్ ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్ హూ హ్యాస్ కమ్ టు విజిట్ అస్. మన హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ షేర్ చేసుకుంటాము. ఇయర్ ఎలా జరిగిందో కూర్చొని మాట్లాడతాము. నెక్స్ట్ ఇయర్కి వాట్ వీ వాంట్ అన్నది కూడా ప్రే చేస్తాము. సో హీఈస్ లైక్ a tiny relative, a cute friend of us visiting us in this part of the year. And malli bye bye cheppesi malli next year kuda vastadu ide vidhanga. So let's welcome him with a loud noise. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. this is your jock Nandini signing off. Stay tuned.
1: Rai,
2: en raile
1: letter
2: evariki
1: neeku నాకు రాయడం రాదు. ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం,
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.